ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 17వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ನಮಸ್ತೆ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೈದರಾಬಾದ್. ಮೇರು ಇಂಟರ್ನರು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್ ಪೈ ಕ್ಷೇತ್ರ ದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ವೈದ್ಯ ಅರ್ಚೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಆ್ಯಂಡ್ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲೋಕ್ ಟೈಮ್ 6:11. ಆ್ಯಂಡ್ ದ ಡೇಟ್ ಟುಡೇ ಈಸ್ 8th, 7th month ಆ್ಯಂಡ್ 2026 ಆ್ಯಂಡ್ ದ ಡೇ ಈಸ್ ವೆನಸ್ಡೇ. ಕಬಡ್ಡಿ ಈರೋಜು ఆ గణనాథుడి పాటతో మన డేని మన షోని స్టార్ట్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రేన్బో 101.9 ఫర్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్.

స్టూడియో క్లాక్ల టైం 6:18 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం వైద్యర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ తెలంగాణలో క్షేత్ర దర్శనంలో ఉన్నాం కాబట్టి మనం తెలంగాణలో దాగి ఉన్న 1500 చరిత్ర నాటి అడవి సోమనపల్లి గుహాలయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను మీకు ఆ 1500 నాటి చరిత్ర గల సోమనపల్లి గుహాలయాల గురించి నేను మీకు చెప్తాను. అంటే గుహాలయాలు, ఎందుకంటే గుహ ప్లస్ ఆలయాలు కలిపి ఉన్నాయి కాబట్టి గుహాలయాలు అని అంటారన్నమాట. తెలంగాణ అంటే మనకు కేవలం వెంటనే గుర్తుకొచ్చేవి రామప్ప ఆలయం, 1000 స్తంభాల గుడి, యాదాద్రి. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఆలయం గురించి చాలామందికి తెలియదన్నమాట. అడవి మధ్యలో కొండలను తొలిచి నిర్మించిన 1500 నాటి గుహాలయాలు తెలంగాణలో ఉన్నాయని మీకు ఎవరికైనా తెలుసా? ఇవే అడవి సోమనపల్లి రాతి గుహాలయాలు అన్నమాట. ఇవి ప్రస్తుతం ఎక్కడున్నాయి అంటే జయశంకర్ భూపాలపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఈ గుహాలయాలు సుమారు 5వ లేదా 6వ శతాబ్దానికి చెందినవని పురాణ వాస్తు నిపుణులు భావిస్తున్నారన్నమాట. అయితే ఫస్ట్గా ఈ గుహలు జైన మతానికి చెందిన ఆరాధన కేంద్రాలుగా ఉండేవని భావిస్తున్నారు. అండ్ తర్వాత కాలక్రమేణా ఇవి శైవ ఆలయాలుగా మారాయన్నమాట. అందుకే ఇక్కడ జైన సాంప్రదాయం మరియు శైవ సాంప్రదాయం రెండింటికి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ ఆలయ ప్రక్రియ ప్రత్యేకత ఏమిటంటే అనేది కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం 101.9.

ఎస్ 2 o'clock టైం 6:27 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా మనం 1500 చరిత్ర ఉన్న అడవి సోమనపల్లి గుహాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ గుహాల ఈ ఆలయాల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఇటుకలతో కానీ రాళ్లతో పేర్చి కానీ కట్టలేదన్నమాట. ఒకే ఒక భారీ రాతి కొండను తొలిచి గుహాల రూపంలో నిర్మించారు అంట. అండ్ అప్పటి శిల్పాల ప్రతిభకు ఇవి నిదర్శనం. ఈ గుహల గోడలపై ఒకప్పుడు అందమైన ప్రాచీన చిత్రాలు ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. అండ్ కాలగమనంలో వాటిలో చాలా వరకు జరిగిపోయి కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయంట. అండ్ ఇక్కడ ఎలా వెళ్ళాలి అంటే కొంత దూరం అడవిలో నడవాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రదేశం ఇప్పటికీ పెద్దగా పర్యాటకులకు తెలియదన్నమాట. ప్రకృతి ప్రేమికులకు చరిత్రాభిమానులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ తెలంగాణ చరిత్రలో కాకతీయుల కంటే ముందు కూడా గొప్ప నాగరికతలకు అండ్ కళా సంపద ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని ఈ గుహాలయాలు మనకు గుర్తు చేస్తాయి. అండ్ మన రాష్ట్రంలోనే ఇంత గొప్ప చారిత్రక సంపద ఉన్నా చాలామందికి దీని గురించి ఇప్పటికీ తెలియదు. అండ్ ఇలాంటి వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ 1500 నాటి చరిత్ర ఉన్న అడవి సోమనపల్లి గుహాలయాలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం వింటుండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. సో ఇప్పుడు ఒక ప్రమోషన్ బ్రేక్ అండ్ దాని తర్వాత మీకు పాటలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. వింటుండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

అర్జునుడు మడ్డు పెట్టగా పట్టె బాణము హనుమక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుగు కొండగా గిలగిల తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణము.

0: 101.9 Musically Yours.
1: వెల్కమ్ బ్యాక్ అగైన్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లాక్ టైం 7:05 అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఈరోజు వెనస్డే కాబట్టి బయటిక ఇప్పుడిప్పుడు హైదరాబాద్తో కూడా నిద్రలేస్తుంది కదా. సో ఒక్కసారి హైదరాబాద్ ఉందని నిద్రలేపి అందని గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం బ్యాక్ టు బ్యాక్ ఈ సాంగ్స్తో. స్టేడియం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇవాళ హెల్తీ మార్నింగ్ షోలో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడదాం. ఈరోజు డే ఏమైనా సరే స్పెషల్ ఉంటే ఆ డే స్పెసిఫిక్ గురించి మాట్లాడదాం. అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్గా హైదరాబాద్ అందరిని నిద్రలేపి దాని తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం ఈ సాంగ్స్తో.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క, ఇక

ಹೈದರಾಬಾದ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೈದರಾಬಾದ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್.

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 7:14 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 1.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್ ಬೈ ಹೆಲ್ತಿ ಮಾರ್ನಿಂಗ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್. ಆ್ಯಂಡ್ ಯಾ, ಒಕ ಚಿನ್ನ ಪ್ರಶ್ನೆ, మీరు ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ గా ఏం చేస్తారు? మొబైల్ చూస్తారా, లేక మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా? మీరు ఏం చేస్తారని మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి. నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 4023234822 అనే నంబర్కి. అంటే మీరు ఫస్ట్ మార్నింగ్ లేవగానే మొబైల్ చూస్తారా, లేకుంటే మీ హెల్త్ గురించి ఆలోచిస్తారా అనేది మీరు నాకు వాట్సాప్ చేసేసండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనలో చాలామంది సమయం లేదు అని వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటాం, కానీ రోజుకి కేవలం 20-30 మినిట్స్ కేటాయిస్తే

You are listening to Akashwani FM Rainbow 101.9 MHz by Healthy Morning Show with me, RJ Rana Pratap. And yeah, ఒక చిన్న ప్రశ్న, మీరు ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్గా ఏం చేస్తారు? మొబైల్ చూస్తారా, లేక మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా? మీరు ఏం చేస్తారని మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 4023234822 అనే నెంబర్కి. అంటే మీరు ఫస్ట్ మార్నింగ్ లేవగానే మొబైల్ చూస్తారా, లేకుంటే మీ హెల్త్ గురించి ఆలోచిస్తారా అనేది మీరు నాకు వాట్సాప్ చేసేసండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనలో చాలామంది సమయం లేదు అని వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటాం, కానీ రోజుకి కేవలం 20 to 30 minutes కేటాయిస్తే చాలు, మన ఆరోగ్యంలో అద్భుతంగా మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అండ్ ఇవి అన్నది ఫ్యాక్ట్ కూడా. ఉదయం నడక, జాగింగ్, యోగా, స్ట్రెచ్చింగ్ లేదా సైక్లింగ్, మీకు నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకోండి. అండ్ ముఖ్యంగా ఖరీదైన జిమ్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, మీ ఇంటి దగ్గర పార్కులో నడిచినా సరిపోతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ జిమ్కి పోవాలి, జిమ్కి పోతే ఎక్సర్సైజ్ అది ఇది అని చెప్పి కాకుండా, జస్ట్ మన ఇంటిని ఇయర్బై ఉన్న పార్క్కి వెళ్ళినా సరే సరిపోతుంది అన్నమాట. సో మన అందరికీ తెలుసు, వ్యాయామం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అండ్ బరువు నియంత్రణలో ఉంటుంది, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది, రోజంతా ఏకాగ్రత ఉత్సాహం కూడా పెరుగుతాయి. అంటే ఇంత ఉత్సాహంగా నేను చెప్తున్నా, నేను కూడా మార్నింగ్ చిన్నగా వ్యాయామం చేసేసి వచ్చినా అన్నమాట, రైట్? సో ఇంకా వ్యాయామం ముందు ఒక గ్లాస్ నీరు తాగడం, ఇట్లా చాలా చాలా చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మార్నింగ్ లేచారు కాబట్టి మీరు ఏం చేస్తారో, లేవగానే మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా, మొబైల్ చూస్తారని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేయండి 4023234822 అనే నెంబర్కి. అండ్ మీరు మీలో కొంచెం జోష్ పెంచాలి, మీలో కొంచెం ఎక్సర్సైజ్ ఇప్పుడు ఈ మార్నింగ్ వ్యాయామం చేయాలని చెప్పేసి కొంచెం జోష్ పెంచడానికి ఈ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి FM Rainbow 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్ టైం 7:22 అవుతుంది అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ వ్యాయామానికి ముందు ఒక గ్లాస్ నీరు తాగడం మంచిది, బికాజ్ మనం వ్యాయామం గురించి మాట్లాడుతున్నాం అండ్ మనకి వాట్సాప్లో మెసేజెస్ కూడా వచ్చేసినాయి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎవరు ఏం చేస్తారు అని చెప్పేసి, ఇద్దరు హెల్త్ గురించి ఆలోచిస్తారా లేకుంటే మొబైల్ చూస్తారా అని చెప్పేసి మనం అడిగినాం. సో మనకి వాట్సాప్లో మెసేజ్ వచ్చేసింది, దాని గురించి ఆ మెసేజ్ కూడా నేను రీడ్అవుట్ చేసేస్తాను. అండ్ ఫస్ట్గా వ్యాయామానికి ముందు ఒక గ్లాస్ మంచి నీరు తాగడం మంచిది, ఆ తర్వాత మీ శరీరానికి తగ్గట్టుగా లేకపోతే తేలికపాటి వామప్ అలా చేసి వ్యాయామాన్ని మనం ప్రారంభించుకోవాలి. అండ్ ఒక్కసారి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు, రోజు కొద్ది కొద్దిసేపు చేయడం వల్ల అప్పుడప్పుడు ఎక్కువసేపు చేయకుండా ఉన్నా కూడా నడిచిపోతుంది అన్నమాట. అంటే కంపల్సరీ కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ అంటారు కదా, అట్లా డైలీ కొద్ది కొద్ది కొద్దిగా చేసినా పర్లేదన్నమాట. అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అది జీవిత సత్యం అన్నమాట. అంటే మీ ఆరోగ్యంపై పెట్టే సమయమే మీ జీవితానికి చేసే ఉత్తమ పెట్టుబడి అని చెప్పేసి అంటారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి కూడా అంటారు కదా ఇంగ్లీష్లో అలా. సో కాబట్టి రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఉదయం 20 మినిట్స్ మీకోసం కేటాయించండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అండ్ ఎఫ్ఎం రెయిన్బో వింటూనే ఉండండి. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నెల్లెంలో సమయం 7:30 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఫస్ట్గా మార్నింగ్ లేవగానే మీరు మొబైల్ చూస్తారా లేకపోతే హెల్త్ గురించి ఆలోచిస్తారా అని చెప్పేసి మనం అడిగినాం. దానికి సంబంధించి కొన్ని మెసేజెస్ కూడా వచ్చేసినాయి. సో ఫస్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ రాణా ప్రతాప్ గారు అని చెప్పేసి శ్రావంతి గారు మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అండ్ వీ హ్యావ్ అనదర్ మెసేజ్ ఫ్రమ్ సుజల గారు. గుడ్ మార్నింగ్ రాణా, యాజ్ సూన్ యాజ్ వై వోకప్ I will switch off the alarm in my mobile and see Ganesha wallpaper in my mobile and wish Lord Ganesha a very good morning and ask him to bless me for the good luck and the good day. And the patient manik message chesaru. And another good morning Rana Pratap from Radha. Nen levagane ma chinna ammayiki call chestanu and 7:30 ki walking chesta FM into morning yoga kuda chestanu ani cheppesi we have a message like voice. So meer kuda naaku message chesachu 4023234822 అనే నెంబర్కి. సో 7 to 8 ఇంకా 30 మినిట్స్. ఈ 30 మినిట్స్లో మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అవర్లో ఏం చేస్తారు? మొబైల్ చూస్తారా లేక ఏదైనా థింక్ చేస్తారా లేదా మీ హెల్త్ గురించి ఆలోచిస్తారా అనేది మనం అడిగాం. సో మీరు కూడా నాకు వాట్సాప్ చేసేసేయండి 4023234822 అనే నెంబర్కి. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 7:42 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಮ್ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಬೈ ಹೆಲ್ದಿ ಮಾರ್ನಿಂಗ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಆ್ಯಂಡ್ ಯಾ ನಮಸ್ತೆ ರಾಣಾ ಗಾರು, ನಿನ್ನ ಮೋಹನ್ ಬಾಗ್ನಿಂಗಂಪಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ನುಂಚಿ. ಸೊ ಮುಂದೆ ನಿದ್ರ ಲೇವಗಾನೇ ಹೆಲ್ತ್ ಗುರಿಂಚಿ ಆಲೋಚಿಸ್తా, ಎందుకంటే హెల్త్ బాగుంటేనే మొబైల్ ని ప్రశాంతంగా స్క్రోల్ చేయగల మన కదా అని చెప్పి బావా సూపర్. సో మోహన్ బాగ్నింగంపల్లి నుంచి మెసేజ్ చేశా. సో ఇఫ్ సపోజ్ హెల్త్ గురించి ఆలోచిస్తా, హెల్త్ మంచి ఉంటేనే మొబైల్ కూడా హ్యాపీగా స్క్రోల్ చేయొచ్చు కదా అని చెప్పేసి. యా సో ఇలా మీరు కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు 402-323-4822 అనే నంబర్కి. మార్నింగ్ లేవగానే మీరు హెల్త్ గురించి ఆలోచిస్తారా, మీ గురించి ఆలోచిస్తారా, లేదా మొబైల్ చూస్తారా అనేది నాకు వాట్సాప్ చేసేసేయండి. అండ్ యా, ఇప్పుడు అనిరుద్ రావిచందర్ పాడిన పాట మీకోసం, స్టే ట్యూన్డ్.

0: స్టూడ్ క్లట్ల టైం 7:51 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్చి రానా ప్రతాప్. అండ్ మనం ఉదయం లేవగానే ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ రోజంతా మన శరీరానికి పెట్రోల్ లాగా పనిచేస్తుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు కదా. కానీ ఈ రోజుల్లో చాలామంది మనం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం అండ్ జంక్ ఫుడ్తో సరిపెట్టుకోవడం చేస్తున్నాం కదా. ఎందుకంటే నైట్ ఏదైనా సరే మిగిలి జంక్ ఫుడ్ మిగిలింది ఉంటే అది మార్నింగ్ ఇట్ లైట్గా వేడి చేసుకుని అదే తినేస్తూ ఉంటున్నాం. అయితే మన తెలంగాణ సాంప్రదాయంలోని ఎన్నో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఉదయం లేవగానే జొన్న రొట్టె కానీ లేకుంటే సజ్జ రొట్టె, రాగి జావ, సర్వపిండి, పెసరట్టు, ఇడ్లీ, ఉప్మా వంటి ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అండ్ ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, రాగులు వంటి మిల్లెట్స్తో పీచ్ పదార్థం అంటే ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి ఇంకా చాలా మంచిది. అండ్ మన పెద్దలు అంటే పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు ఆ టైంలో ఎక్కువ వాళ్ళు మిల్లెట్సే తీసుకునేవారు బికాజ్ అప్పుడు ఎక్కువ పండుతుండే, ఎక్కువ పండిస్తుండేవారు కాబట్టి అందుకే వారు ఎక్కువసేపు శక్తివంతంగా పనిచేసేవారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ సాంప్రదాయ ఆహారాల వైపు చూస్తుంది. అండ్ ఇప్పటికి కూడా మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మనం అంత స్ట్రాంగ్ లేం బికాజ్ వాళ్ళు అప్పుడు మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటుండే. అయితే బ్రేక్ఫాస్ట్ను పూర్తిగా మానేయడం వల్ల అలసట, ఏకాగ్రత లోపించడం, మధ్యాహ్నం ఎక్కువ తినడం వంటి సమస్యలు రావచ్చు కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. కంపల్సరీ మార్నింగ్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే తీసుకోండి. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్. బ్రేక్ తర్వాత ఉదయ్ కిరణ్ మూవీ నుంచి, ఉదయ్ కిరణ్ నటించిన ఒక మూవీలోని సాంగ్ మీకోసం. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి యోగ్యకార్తలోని ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయాన్ని సందర్శిస్తారు. 1000 సంవత్సరాలకు పైగా భారతదేశం ఇండోనేషియాలను కలిపి ఉంచిన గాఢమైన సాంస్కృతిక నాగరిక సంబంధాలకు ఈ పర్యటన నిదర్శనంగా నిలవనుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రంబనన్ ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఆగ్నేయాసియాలోని అత్యుత్తమ వాస్తు కళాఖండాల్లో ఇదొకటి. వివిధ రంగాలపై ఎల్నినో ప్రభావం, సన్నద్ధత చర్యలను సమీక్షించడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. నిన్న సేవాతీర్థలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అలాగే రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని బలహీన జిల్లాలపై రుతుపవనాలు లేదా ఆలస్యమైన రుతుపవనాల ప్రభావాన్ని అంచనా వేయాలని, తద్వారా అవసరమైనప్పుడు నివారణ చర్యలు చేపట్టవచ్చని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు నర్మదా ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై నిన్న ఒక ఒప్పందానికి వచ్చాయి. దీంతో నర్మదా నదీ ప్రాజెక్టు పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజల తరలింపు, భూమికి పరిహారం చెల్లింపుకు సంబంధించిన దశాబ్దాల నాటి వివాదం పరిష్కారమైంది. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతీ నెల 1 నుంచి 5వ తేదీలోపు ఖచ్చితంగా జీతాలు అందేలా వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. సింగరేణి సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండానే తాడిచెర్లాట్టు బొగ్గు బ్లాక్ను కేటాయిస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, అలాగే సంస్థకు సుమారు 64,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా వేలం ప్రీమియం రూపంలో కట్టవలసిన 2,550 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బూత్ స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, గత ప్రభుత్వాలు సైతం ఎంఐఎంకు మద్దతిస్తూ వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నమోదు ఫారాలను ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయకుండా నేరుగా ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న శిబిరాలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

స్టూడియో క్లాక్ లో టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఫస్ట్గా మనం మాట్లాడుకుందాం ఈ షోలో. చాలా చాలా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన చాలా టాపిక్స్ తీసుకొచ్చాం మాట్లాడడానికి, అవన్నీ మాట్లాడేసుకుందాం. దానికి బిఫోర్ ఈ సాంగ్ తర్వాత మీకు కమర్షియల్ బ్రేక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్లో టైం 8:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ టైం 8:20. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమం ట్రావెలింగ్లో ఉన్నారు ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రావెలింగ్, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేసేసండి. నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తారు అండ్ మీరున్న ప్లేస్లో వెదర్ ఎట్లుంది, ట్రాఫిక్ ఎట్లుంది అని చెప్పేసి ఒక క్విక్ అప్డేట్స్ అండి. ఎవరైనా సరే మనం రేడియో వింటున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, అవసరం పడుతుంది కాబట్టి సో మధ్యలో ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. అండ్ దాంతోపాటు వర్షం ఈరోజు పడుతుందా, రేపు పడుతుందా, ఎల్లుండి పడుతుందా అని చెప్పేసి వేచి చూడడమే ఉంది. కానీ ఇంకా వర్షం పడతలే బికాస్ ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు వాట్ ఈస్ ఎల్నినో అని చెప్పేసి నేను వాటికొచ్చేస్తాను మరి దానికి సంబంధించి రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన అసలు ఎల్నినో అంటే ఏంది అని చెప్పేసి కూడా మనం ఈ షోలో మాట్లాడదాం. సో స్ట్రేట్ ఉంటే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఇష్క మూవీ నుంచి సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ಎಸ್, ಟುಡೇ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 8:32 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಮ್ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಇಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಶೋ విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. మనం ఎల్లి నో గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ మధ్యకాలంలో వాతావరణం ఎందుకింత విచిత్రంగా మారుతుంది? ఒకరోజు ఎండలు ఉంటున్నాయి, మరో రోజు భారీ వర్షాలు పడుతున్నాయి, అండ్ ఇంకొన్ని రోజులు భలించలేని వేడి కూడా వస్తుంది. సో దీని కారణం ఒకటే, ఎల్నీనో అనే ప్రకృతి వైపరీత్యం అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అనమాట. మనం కూడా చాలా సందర్భాల్లో ఎల్నీనో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడతలేవు, ఎల్నీనో వర్ష ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఎక్కువ పడతాయి, లేకుంటే వేడి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మనం చాలా వింటున్నాం. ఆల్మోస్ట్ ఇంతకుముందు మీరు 8 AM న్యూస్లో కూడా మీరు విన్నారు. అయితే ఎల్నీనో అంటే ఏమిటి? అంటే ఎల్నీనో అనేది మధ్య మరో అంటే మిడిల్ అండ్ ఈస్ట్ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కే సహజ వాతావరణ ప్రక్రియ అన్నమాట. దీన్ని ఎల్నీనో అంటారంట. ఈ మార్పు వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనం లైవ్గా చూస్తున్నాం. ఎల్నీనో అనే పేరుకు అనే వర్డ్ ఉంది కదా, ఎల్నీనో అనే, దానికి అర్థం ఏంటి అంటే ఎల్నీనో అనేది స్పానిష్ పదం అన్నమాట. అండ్ దీని అర్థం చిన్న బాలుడు లేదా క్రీస్తు శిశువు అనే ప్రభా అని అంటారంట. అనే అర్థం ఇది, అంటే చిన్న బాలుడు అని. ఈ ప్రభావం సాధారణంగా క్రిస్మస్ సమయానికి కనిపించడంతో పేరు దేశంలో మత్స్యకారులు ఆ పేరు పెట్టారంట. సో పెరు దేశంలోని, పెరు అనేది ఒక కంట్రీ ఉంటుంది కదా, సో ఆ కంట్రీలోని అక్కడ చేపలు పట్టేవారు ఈ పేరు పెట్టారనమాట, ఎల్నీనో అని. అండ్ ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే, సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వీచే ట్రేడ్ విండ్స్ అనే గాలులు వేడి నీటిని ఆసియా ఆస్ట్రేలియా వైపు నెట్టుకుంటూ ఉంటాయి. కానీ ఎల్నీనో సమయంలో ఈ గాలులు బలహీనపడతాయి లేదా దశ మారుతాయి. దీంతో వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరి ప్రపంచ వాతావరణ వ్యవస్థలో మార్పును తీసుకొస్తుంది అంట. అంటే నార్మల్గా రెగ్యులర్గా మన ఏ విధంగా అయితే ఎన్విరాన్మెంట్ సైకిల్ తిరగలో అది కాకుండా ఎల్నీనో వస్తే మాత్రం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, సో తిరిగి దానివల్ల ఎఫెక్ట్ అనేది కనిపిస్తాయి క్లియర్గా. ఆల్రెడీ మనం చూస్తున్నాం డైలీ కంప్లీట్గా మబ్బులు కమ్మేస్తున్నాయి, కానీ వర్షం పడతలే. ఒకవేళ పడితే చాలా క్లౌడ్ బస్ట్గా ఒక్కొక్క ప్లేస్లో పడుతుంది, కానీ ఒక దగ్గర అస్సలు పడట్లేదు. సో దీనివల్ల ఇదే జరుగుతుందన్నమాట. అండ్ మన ఇండియాలో ఎల్నీనో ప్రభావం ఎలా ఉంది అండ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. సో స్టేడియం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనకి వాట్సాప్లో మెసేజ్ కూడా వచ్చేసినాయి ఫ్రమ్ శ్రవంతి అండ్ దినేష్. ఆ మెసేజ్ కూడా చూద్దాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: ఎస్, టుడే క్లాక్ల టైం 8:40 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మనము ఎల్ నీనో గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇండియా పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే నైరుతి ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది అండ్ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన ఎండలు, హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది బికాస్ వర్షాలు పడతలేదు కాబట్టి అండ్ ఇది నాట్ల సీజన్ కాబట్టి ఊర్లో అందరు రైతులు నాట్లు వేయడానికి రెడీగా ఉన్నారు కానీ వర్షం పడకపోవడంతో టెన్షన్లో రైతులు ఉన్నారు అండ్ చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భ జలాల నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసినాం చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భ జలాలు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. సో వేరే దేశాలలో ఇలా ఏమో కానీ ఇండియా పైన మాత్రం ఎల్ నీనో ఎఫెక్ట్ చాలా గట్టిగానే ఉంది అని అనుకోవచ్చు మనం, రైట్? సో అయితే ఎల్ నీనో ప్రతి ఎల్ నీనో ఏడాదిలో తప్పనిసరిగా కరువు వస్తుందని కాదు, ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి అంట. సో మాట్లాడదాం ఎల్ నీనోకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఒక ప్రోమో బ్రేక్ తర్వాత మళ్ళీ మీకోసం. స్ట్రేట్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ.
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ సినిమా, ది స్పిరిట్ ఆఫ్ అవర్ ల్యాండ్ షైన్స్.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. జకర్తాలో ఇండోనేషియా చట్ట సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఉమ్మడి నాగరిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి దార్శనికత ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన శకం రావాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా అభివర్ణిస్తూ, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి న్యూఢిల్లీ కట్టుబడి ఉందని ప్రధాని అన్నారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో 259,73,00,000 రూపాయలను నేరుగా జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 4,32,000 ఎకరాల సాగుభూమికి రైతు భరోసా సహాయం అందించినట్టు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అన్ని గురుకులాలు, హాస్టళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉన్న నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ తాగునీటి సరఫరా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు నీరందించే 29 జలాశయాల నిల్వల స్థాయిలను పర్యవేక్షించాలని, నీటిపారుదల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఎస్ఏ సంస్థ నిషేధించిందని అన్నారు. హైదరాబాద్లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్యా దేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్కు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. స్టూడియో క్లోక్ల టైం 9:04 అవుతుంది. అండ్ ఇంతకుముందు మనం లాస్ట్ 7 to 8 మధ్యలో కొన్ని మెసేజెస్ వచ్చేసినాయి. ఆ మెసేజ్ నేను చూడలేదు, చదవలేదు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్అవుట్. సో రాణా గారు, నేను భాగ్నింగంపల్లి నుంచి ఖైరతాబాద్కి వెళ్తున్నాను. సో బయట వాతావరణం కూల్గా ఉంది, లోపల మీ మాటలు ఇంకా కూల్గా ఉన్నాయి, అందుకే జర్నీ బోర్ కొట్టడం లేదు అని చెప్పేసి మోహన్ భాగ్నింగంపల్లి నుంచి మెసేజ్ చేశారు. అండ్ యా, వీ హ్యావ్ అనదర్ మెసేజ్. ఈరోజు నేను డుమ్మా, సో ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, సో నో ట్రాఫిక్ అని చెప్పేసి చెప్తాను. అండ్ అలాగే మా ఏరియాలో వెదర్ చాలా కూల్గా ఉంది రాణా అని మెసేజ్ చేశారు. రైట్, సూపర్ పర్ఫెక్ట్. మీ ఏరియాలో ఎట్లా ఉంది వెదర్ అనేది నాకు వాట్సాప్ చేసేసాను. కూల్గా ఉందా లేకుంటే ఎండ కొట్టేస్తుందా అని చెప్పేసి. నేను ఉన్న ప్రజెంట్ మా స్టూడియో చుట్టుపక్కల మాత్రం వామ్గా ఉంది వెదర్. అంటే కంప్లీట్గా కూల్గా లేదు, కంప్లీట్గా హాట్గా లేదు, వామ్గా ఉంది. సో మీరు కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు దగ్గర వెదర్ ఎట్లా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లోక్ల టైం 9:10 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా మనం ఫైనల్గా ఎల్నినో గురించి మాట్లాడుకున్నాం ఇంతవరకు. సో ఫైనల్గా ఎల్నినో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే, ఎల్నినో సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందంట అండ్ దీని ప్రభావం 9 నెలల నుంచి 7 ఏడాదికి పైగా కొనసాగవచ్చు. ఇది కేవలం భారత్కి అంటే మన ఇండియాకే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది అంట. అందుకే శాస్త్రవేత్తలు ఎల్నినోను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు వాతావరణ అంచనాలను విడుదల చేస్తున్నారు. మనకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెసిఫిక్ మహాసముద్రంలో, పెసిఫిక్ ఓషన్లో జరిగే చిన్న మార్పు కూడా భారతదేశంలో వర్షాలు, ఎండలు, వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎల్నినో గురించి తెలుసుకోవడం అంటే ప్రకృతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం లాంటిది. కాబట్టి ఎక్కడో ఉన్న పసిఫిక్లో జరుగుతున్న చేంజెస్ వల్ల మన ఇండియాలో కూడా మనం సఫర్ అవుతున్నాం అంటే ఎన్విరాన్మెంట్, ఈ నేచర్ ఎలా పనిచేస్తుందో మనందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మనము నేచర్ని కాపాడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. అండ్ ఇప్పుడు మహాత్మా మూవీ నుంచి ఏం జరుగుతుంది అనే సాంగ్ వినేసేయండి.

ఎస్, 2 o'clock టైం, 9:23 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు 8/7/2026 కదా, సో అయితే ఈరోజు ఇండియన్ వీడియోగ్రాఫర్స్ డే అనమాట. అంటే మనం ఏదైనా సరే మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఏదర్ ఫోటోతో క్యాప్చర్ చేసుకోవడం లేకుంటే వీడియో తీసుకోవడం, కాబట్టి దాని తర్వాత కొన్ని మూమెంట్స్ అంటే కొన్ని మంత్స్ తర్వాత లేదు కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చూసుకుని ఆ వైబ్ అంతా కూడా మళ్ళీ ఒకసారి మన చుట్టుపక్కల అనిపిస్తుంది కదా. సో దానికి రీజన్ వీడియోగ్రాఫర్స్, బికాస్ వాళ్ళు తీసే ఆ మధురమైన జ్ఞాపకాలే తర్వాత మనకి లైక్ కళాకాలం, ఇఫ్ సపోజ్ ఆ ఫుటేజ్ మన దగ్గర ఉంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఎంతో కష్టపడి తీసే వీడియోస్ అందరు, వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా మన సైడ్ నుంచి థ్యాంక్ యూ అండ్ సెల్యూట్. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఎస్ 2 o'clock టైం 9:58 అవుతుంది అండ్ ఈరోజు తో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరో షోతో మీ ముందు ఉంటాను. నేను అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఈ మ్యూజికల్ జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేయడానికి మనతో పాటు వచ్చేసారు ఆర్జే అర్జే రాణి శ్రీరామ్ మీతో పాటు ఈ నెక్స్ట్ మ్యూజిక్ జర్నీలో కంటిన్యూ అవుతారు. అండ్ అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, వాతావరణంలో చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా తీసుకోకుండా ఆల్ టైమ్ అలర్ట్గా ఉండండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అండ్ టైం 9:58 మరి 2 మినిట్స్లో అంటే ఎగ్జాక్ట్గా 10 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. బాయ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశం, ఇండోనేషియా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు.

జయశంకర్, బహ్రెయిన్ 2 రోజుల పర్యటన నిన్న ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా యువరాజు ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ సమక్షంలో డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాను కలిశారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపించబడిన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ కేంద్రం ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని సమర్థించిందని గడ్కరీ చెప్పారు. మిశ్రమ ఇంధనం కారణంగా సమస్యలు తలెత్తిన ఒక్క వాహనాన్నైనా చూపించాలని విమర్శకులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడానికి 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాల సంక్షేమానికి సమగ్ర విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ వెల్లడించింది. హైదరాబాద్లో అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్, ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో చర్చించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. ప్రతి అడ్పై పొందండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: वेलकम बैक डियर लिसनर्स, ट्विन सिटीज की बातें और साथ में आपके पसंदीदा गाने लेकर एक बार फिर हाजिर हूँ मैं, आपकी अपनी दोस्त रानी श्रीराम. तो जनाब, वाटर स्केस्टी का परफेक्ट सॉल्यूशन बनकर तैयार हुआ है ये टैंक बन. लेकिन इसे बनाने से पहले ये जगह आखिर कैसे दिखती थी, जानना चाहोगे? तो फिर चलिए एक बार उस पुराने ज़माने का चक्कर लगा कर आते हैं. यानी अगर हम 1562 के दौर में जाए तो ये जो आज का टैंक बंड का एरिया है ना, ये पूरा का पूरा जंगल ही जंगल था. कहते थे उस ज़माने में अगर किसी को गोलकुंडा से इधर सिकंदराबाद की तरफ जाना हो तो ये इलाका बड़े बड़े पत्थर, पेड़, कांटों से भरा एक बहुत ही बड़ा बैरियर यानी रुकावट हुआ करता था. और रही बात पानी की, यू वोंट बिलीव, 1562 से लेकर 1930 तक यानी नियरली 375 ईयर्स तक गोलकुंडा फोर्ट और आसपास के सभी गांवों के लोग इस हुसैन सागर के पानी को बेफिक्र होकर पीते थे. यस, इट वाज दैट प्योर. अब सबसे बड़ा सवाल ये उठता है कि नीचे का पानी उस पहाड़ी किले तक ऊपर कैसे पहुंचा होगा. इसके पीछे का मज़ेदार इंजीनियरिंग सीक्रेट मैं आपको बताऊंगी इस छोटे से कमर्शियल ब्रेक के बाद. तब तक स्टे ट्यून्ड ओनली ऑन FM रेनबो 101.9, रेनबो के साथ लाइफ रंगीन.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత మూడేళ్లతో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రిపరేటరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. భారత పాఠశాల విద్యకు సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదికను విద్యామంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రిపరేటరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 2024-25 2.3% నుండి 2025-26 1.8% తగ్గింది. అలాగే సెకండరీ స్థాయిలో ఇది 8.2% నుండి 7% తగ్గింది. ప్రపంచ వృద్ధిని నడిపించడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం ఇండోనేషియాలోని జకార్తాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ

తమ ప్రభుత్వం సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతో పనిచేస్తోందని మోదీ అన్నారు. భారతదేశం 1 బిలియన్కు పైగా కలలను సాకారం చేసుకుంటున్న దేశమని, ఇంధనం, కనెక్టివిటీ నుండి సెమీకండక్టర్ తయారీ వరకు వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి, మీర్పేట్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఆధారిత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించడానికి కట్టుబడి ఉందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఆయన, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విస్తృత ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి బీఎడ్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 కాగా, ప్రవేశ పరీక్ష 2 తేదీన తెలంగాణలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: वेलकम बैक डियर लिसनर्स. बारिश की बूंदे टपकते ही त्योहारों का बारात निकल जाती है ना. बोनालू, बतकम्मा, गणेश चतुर्थी, नवरात्रि, उफ आने वाला हर एक दिन मस्ती, गुड फूड, गैदरिंग्स, मेमोरीज एंड एट इट नीड्स अ लिटिल कंसिडरेशन. वैसे इस मामले में

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್. మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పని ఈరోజు మరలా చేయాలి అనుకుంటే అది ఏంటి? ఇంత సరేగా ఆప్కి ఆవాజ్ సున్నకి ఆప్కి హరకతే జాన్నేకి తబ్ తక్ సుంతే హే ఏక్ శాందార్ సాంగ్.

0: दोस्तों, उसके एक गाना, इससे पहले हम लेते हैं एक कमर्शियल ब्रेक।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
3: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో, వెల్కమ్ బ్యాక్. లతా హై, ఔర్ ఏక్ కాలర్ హమ్సే జుడ్నే కీ కోషిష్ కర్ రహే హై. దేతే హై కౌన్ హై వో? హలో హలో హలో, నమస్కార్. హలో రెయిన్బో, ఠీక్ హై, యే భీ నహీ కనెక్ట్ హో రహా హై. ఠీక్ హై, చలియే ఔర్ ఏక్ గానా సున్తే హై.

0: वाओ, दैट वाज सच एन एनर्जेटिक सॉन्ग। तो अभी हमसे जुड़ने के लिए एक कॉलर रेडी है, तो सुनते हैं कौन है वो। हेलो रेनबो, नमस्ते अंडी।
1: नमस्ते, गुड ఆఫ్టర్నూన్ మేడం.
0: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి
1: రూమ్ సంఖ్య
0: మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా?
1: ఏమని
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: అవునండి, చెప్తానండి. ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బావ, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓ నమస్తే అండి, చెప్పండి.
1: అంటే ఇంకా పూర్తి అడ్రస్ చెప్పాలండి. 92
0: వద్దండి, వద్దండి. మీరు నేను మీరు ప్రశ్న విన్నారా?
1: అవునండి అవునండి.
0: సో ప్రశ్నకు సంబంధించింది మాట్లాడితేనే బెస్ట్, లేకుంటే కాల్ కట్ అయిపోతుందండి.
1: చిన్న చిన్నప్పుడు అయితే అండి, చదువుకునేటప్పుడు అండి, నరసింహారెడ్డి గారు చెప్పిన చూడండి, అదే విధంగా ఒక రౌడీ లాగే ముందు నేనే రౌడీ లాగా ఉండేవాడిని.
0: అయ్యో,
1: అప్పుడు మట్టి పలక ఉండేయండి, మిట్టి కా స్లేట్ అండ్ స్లేట్ మిట్టి మిట్టి సే బనాతే సార్.
0: పతాయ్ పతాయ్. హా జీ,
1: ఆదమీ కా తోడ్ దేతే ఇన్ లో కుచ్ బోలే తో జమీన్ కో ఊపర్ డాల్ కే తోడ్ దేతే.
0: అచ్చా,
1: తో ఇన్ లో కా పప్పా పప్పా గు మేరా ఘర్ కో లేకతే ఐసా ఐసా కరా ఇను మెహర్ బాబు బోల్ కే.

0: तरह गुस्सा करके छोड़ के इन लोग को स्लेट नया स्लेट दिलाती मैडम।
1: अच्छा,
0: एक लड़का कहते शर्ट को खींच के फाड़ देते मैडम, ऐसे करते छोटे
1: आपके
0: बच्चे
1: क्लास के
0: में
1: सारे
0: मैडम
1: बच्चे ऐसे हैं या सिर्फ आप ही ऐसे?
0: ऐसे करते मैडम। अभी आई तो मैं अंधा आदमी मैडम, अभी तो क्रांति क्रांति में आ गई मैडम, मैं 100% कंप्लीटेड ब्लाइंड पर्सन है मैडम। अभी अभी सिक्योरिटी ड्यूटी कर रहा मैडम, अभी ड्यूटी में हूँ मैडम मैं।
1: మంచిదండి, మీ యొక్క చిన్ననాటి కబుర్లు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ సో
0: ఫోన్
1: మచ్ ఫర్
0: చేసినందుకు, థ్యాంక్
1: కాలింగ్.
0: యూ మేడం.
1: యా, ఏంటో చిన్నప్పటి నుంచి అందరూ చాలా రౌడీలుగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా ఎలాంటి హరకతే పనులు, ఎంత అల్లరి పనులు వింటామో చూద్దాము. ఈలోపైతే ఒక మంచి సాంగ్ వినేద్దాం మరలా. యా, హియర్ యు గో.

0: एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: वेलकम बैक डियर लिसनर्स। बहुत सारे लोग और एक कॉलर हमसे जुड़ रहे हैं, सुनते हैं उनके हरकतें। हेलो, नमस्कार जी, कौन बात कर रहे हैं और कहाँ से बात कर रहे हैं सर?
3: मैं वोलेटी प्रभा कर रहा हूँ, बेंगलुरु से बात कर रही
2: हूँ। अरे बाजी, वोलेटी प्रभाकर जी नमस्कार। मीरु विन्नारा టాపిక్ విన్నారండి?
3: చిన్నప్పుడు చిలిపి చేస్తాలు అల్లరి పండ్లు మా మెహర్బాబు గారు నరసింహారావు గారికి మొత్తం రౌడీలు తయారైపోయారు.
2: అలా అని కాదండి, అందరూ చేసే పనులు కాదు, మీకంటూ ఒక సిగ్నేచర్ హరకతే ఉంటుంది కదా అల్లరి పని, అది చెప్పండి.
3: ఆ నేరా?
2: ఆ యా యా, అవునండి చెప్పండి.
3: అయితే మేడం, అప్పట్లో ఏమిటంటే ఎగ్జామ్స్

0: ఫైనల్ ఎగ్జామ్ అయ్యేది. ఆ ఫైనల్ ఎగ్జామ్ రోజు లాస్ట్ డే రోజు అందరూ నడుచుకొని మామూలుగా మా ఊరికి వెళ్లేదన్నమాట. వైట్ షర్ట్ కాకివి నిక్కరు గాని ప్యాంట్ గాని ఉండేది అప్పుడు యూనిఫామ్. ఆ వైట్ షర్ట్ మీద వెనకాల నుంచి మెల్లిగా ఇంకు ఇంకు పెన్స్ ఉండేవి
1: కదమ్మా, అవును,
0: ఇంకు చుక్కలు జల్లే వాళ్ళ వెనకాతల.
1: ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ డే అంతేనంటారా? అవునవును.
0: అలా లాస్ట్ డే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వాడి షర్టును చూసి వీళ్ళు నవ్వుకోవాలి, వీడి షర్టును చూసి వాడు నవ్వాలి.
1: బాగుంది, బాగుందండి మీ అల్లరి పని చాలా బాగుంది. ఇంటికి వెళ్ళాక చాలా తన్నులు కూడా తిని ఉంటారు నేను ఊహిస్తున్నాను. అంతేనంటారా?
0: దాని తర్వాత ఎప్పుడంటే మామిడికాయలు తెంపుతున్నప్పుడు అప్పుడు గొడవలు వచ్చేవి.
1: ఓకే ఓకే, బాగుందండి. మీ అల్లరి పని వింటూ ఉంటే మా అందరికి కూడా నవ్వొస్తుంది.
0: రాయి వీసులు కొడితే నేను తీసుకునేది.
1: అర్థమైంది, అర్థమైంది సార్. సో మీ సిగ్నేచర్ అల్లరి వచ్చేసి ఆ ఇంక్ పెన్స్, సో ఆ ఇంక్ ని షర్ట్స్ మీద అలా చల్లుకోవడం. అర్థమైంది, చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంత అల్లరి చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు. సరే, ఈలోపు ఒక మంచి సాంగ్ అయితే వినేద్దాము. టైం ఇప్పుడు 39 అయింది, 1:39. ఠీక్ చలియే ఏక్ గానా సున్తే హై.

0: ಹೈದರಾಬಾದ್ ಆನ್ ರೇನ್ಬೋ ಎಫ್ಎಂ ಅಟ್ 2 ಪಿಎಂ ಎವ್ರಿ ಡೇ. ಜಶ್ನಿ ಹೈದರಾಬಾದ್, ವೇರ್ ಫುಡ್ ಇಸ್ ಸರ್ವ್ಡ್ ಆನ್ ಏರ್.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9।
1: हेलो दोस्तों, तो फिर हम बहुत सारे बातें सुने हैं, कॉलर्स की आवाज़ सुनी है, तो फिर दोस्तों वक्त आ गया है अलविदा कहने का। और हमारी नेक्स्ट आरजे भी बिल्कुल भी तैयार है कुछ खास बातें परोसने के लिए, जिसके बारे में सोचकर मेरा तो भूख बहुत ही ज़्यादा बढ़ रहा है। और आप तो ये सोच में पड़ जाएंगे कि अरे ये डिश तो मैं कल बनवाऊंगा। यस, डिश ने हैदराबाद इज़ अबाउट टू सर्व यू ऑन एयर, जिसे आपको कल हकीकत में बदलना होगा। एन्जॉय द डिश, टेक केयर, मिलते हैं किसी और एक खास दिन, तब तक बाय बाय।
2: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా, నేనెప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
2: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
3: హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్నే హైదరాబాద్లో మీతో మాట్లాడటానికి టాపిక్తో రెడీగా ఉన్నాను. అయితే హైదరాబాద్లో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఏదైనా మనం కావాల్సినటువంటి వస్తువులని కొనుక్కుంటాం. కానీ హైదరాబాద్లో అది అంత సింపులా? నో. ఇక్కడ షాపింగ్ అంటే మధ్యలో స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అలా మనం చేసేటువంటి ఒక చిన్న ఫెస్టివల్ లాంటిదన్నమాట. మనం అబిడ్స్ లాంటి ప్లేసెస్కి వెళ్ళామే అనుకోండి, ఒక షాప్ నుంచి ఇంకొక షాప్కి వెళ్తుంటే పక్కనే పానీపూరి స్మెల్, బేల్పూరి స్మెల్. మరి ఆ సువాసన మిమ్మల్ని కట్టిపడేసి రారమ్మని పిలుస్తాయి. ఒక ప్లేట్ తింటారు, ఓ ప్లేట్ తినగానే ఏమవుతుంది అనుకుంటూ ఆగిపోతారా? అదే ఆ క్షణం మనకి చిన్న ఆనందాన్ని ఇస్తుంది. ఒక పక్క చేతిలో షాపింగ్ బ్యాగ్లన్నీ బరువుతో ఉంటాయి, ముఖంలో చిరునవ్వు. ఇదే అసలు హైదరాబాద్ స్టైల్ అంటే. షాపింగ్ చేస్తూ స్ట్రీట్ ఫుడ్ తింటూ హైదరాబాద్లో

ఓ ఈ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, అంటే మీరు ఆల్రెడీ అలా చేసి ఉంటారు బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మాట్లాడతాను జష్నే హైదరాబాద్లో. అర్థమైంది కదా? ఒకవైపు హైదరాబాద్లో ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం షాపింగ్ చేస్తూ, ఒక పక్క అక్కడ ఫేమస్ అయినటువంటి స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రెండు పనులు ఒకేసారి ఎలా ఉంటుందంటారు? భలే ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్సే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో జస్ట్నే హైదరాబాద్లోకి ఎంట్రీ చేద్దాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. ఫ్రెండ్స్, కోటి వైపు వెళ్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది కదా. చిన్న చిన్న షాప్స్, చాలా తక్కువ కాస్ట్లో మనకి మంచి మంచి వస్తువులు దొరుకుతాయి. అదే టైంలో రోడ్డు పక్కన వేడి వేడి సమోసాలు, మిర్చి బజ్జీలు, ఈ సీన్స్ అన్నీ చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మీరు ఒక చీర కొంటే పక్కనే ఉన్న స్టాల్ నుంచి మేడం బజ్జీ వేడి వేడి అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక బజ్జీ తింటూ మళ్ళీ షాపింగ్ చేయటం, అది సింపుల్ కానీ ఎంతో ఆనందమైనటువంటి ఎక్స్పీరియన్స్నిస్తుంది. ఇక్కడ సందడి, జనాల హడావిడి, ఇవన్నీ కలిసి మన మనసుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తాయి కదా. అలాగే మనం చార్మినార్ దగ్గర లార్డ్ బజార్కి వచ్చేసామే అనుకోండి, చుట్టూ అన్నీ బ్యాంగిల్ స్టోర్స్ మెరిసిపోతూ ఉంటాయి రంగురంగుల వెలుగులు, మధ్యలో స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ళు. మీరు గాజులు ట్రై చేస్తూ ఉండగానే పక్కనే కబాబ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక కబాబ్ తింటూ చాయ్ తాగుతూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అది కేవలం షాపింగ్ అవుతుందా? కాదండి, ఒక జ్ఞాపకం అవుతుంది. చార్మినార్ వెలుగుల్లో ఆ ఎక్స్పీరియన్స్ మరింత అందంగా ఉంటుంది కదా. హైదరాబాద్ కల్చర్, ఇక్కడ ఆహారపు రుచులు, జనాల సందడి, ఇవన్నీ కలిసినప్పుడు మీ షాపింగ్ ఒక చిన్న పండుగలా మారిపోతుంది కదా ఫ్రెండ్స్. నిజంగానే షాపింగ్ చేస్తూ మనకిష్టమైన ఫుడ్ తింటూ, అంటే ఫేమస్ ఫుడ్ తింటూ ఉంటే ఆ మజానే వేరు కదా. ఇంకా చెప్తాను, అసలు హైదరాబాద్లో షాపింగ్ చేస్తూ ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది అనే విషయాన్ని ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్నే హైదరాబాద్లో షాపింగ్ చేస్తూ ఒక పక్క స్ట్రీట్ ఫుడ్స్ తింటూ ఉంటే ఎలా ఉంటుంది హైదరాబాద్లో ఆ ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. ఇప్పుడు సికింద్రాబాద్ జనరల్ బజార్ వైపు వెళ్ళామే అనుకోండి, అక్కడ కూడా అదే మజా. మీరు డ్రెస్సులు కొంటూ ఉంటే పక్కనే జ్యూస్ స్టాల్, చాట్ స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం తాగి వెళ్దాం అనుకుంటే ఆ ఫ్రెష్ జ్యూస్ మీ అలసటని కాస్త తుడిచేస్తుంది. మధ్యలో ఒక ప్లేట్ చాట్ తింటూ మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే తక్కువ ఖర్చుతో మంచి రుచులు దొరుకుతాయి. మనం ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వస్తే షాపింగ్ కంటే కూడా ఎక్కువగా ఫుడ్ గురించే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గడపచ్చు అన్నమాట. హైదరాబాద్లో షాపింగ్ అంటే కేవలం మన వస్తువుల్ని కొనడమే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆనందం. ప్రతి వీధిలో కూడా ఒక టేస్ట్, ప్రతి అడుగులో కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. షాపింగ్ చేస్తూ మధ్యలో స్ట్రీట్ ఫుడ్ తింటూ గడిపే ఆ క్షణాలు మన జీవితంలో చిన్న చిన్న సంతోషాలుగా మిగిలిపోతాయి. మీరు కూడా ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ని ట్రై చేయండి. ఒకరోజు అబిట్స్, కోటి, చార్మినార్, జనరల్ బజార్ ఇలాంటి ప్రాంతాల్లో మీరు అలా తిరుగుతూ అక్కడి టేస్టుల్ని ఆస్వాదిస్తూ గడిపారే అనుకోండి, అదే కదా నిజమైన హైదరాబాద్ మజా అని మీరు అనకుండా అస్సలు ఉండలేరండి. ఇంకొక వెరైటీ రెసిపీ అంటే, రెగ్యులర్గా వర్షాకాలంలో వెరైటీ అని రాంగ్గా అన్నానేమో, ఎందుకంటే వర్షాకాలంలో ఖచ్చితంగా అందరూ ఇష్టపడేటువంటి ఒక రెసిపీ గురించి మాట్లాడబోతున్నాను. మనం చాలా సింపుల్గా తీసుకో అంటే ఇది తిన్నదే కదా, ఇందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం తినే ప్రతి రెసిపీ కూడా దాని పేరు ఎలా వచ్చింది, దాని అసలు చరిత్ర ఏంటి, ఈ రెసిపీ ఎక్కడ పుట్టింది, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కూడా అవసరం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అలాంటి ఒక రెసిపీ మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాము, ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ రెసిపీ గురించి మాట్లాడబోతున్నాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: వెల్కమ్ బ్యాక్ టు జస్నే హైదరాబాద్. ఫ్రెండ్స్, బయట చినుకులు మెల్లగా కురుస్తూ ఉంటే, గాలిలో ఒక ప్రత్యేకమైన మట్టి వాసన వస్తూ ఉంటే, ఆ టైంలో మనసు ఒక్కసారిగా ఏం కోరుకుంటుందో మీకు తెలుసు కదా. ఒక కప్పు టీ ఉంటే బాగుండేది, పక్కన వేడివేడి పకోడీలు ఉంటే ఇంకా సూపర్ కదా అనిపిస్తుంది. ఇది మనందరికీ కలిగే కామన్ ఫీలింగ్. ఎందుకంటే వర్షం అంటే కేవలం నీళ్లు పడడం కాదు, అది ఒక మూడ్, ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ని పూర్తిగా మనం ఆస్వాదించాలి అంటే టీ ప్లస్ పకోడీ, ఈ కాంబినేషన్ తప్పనిసరిగా ఉండాలి. టీ తాగినప్పుడు వచ్చే ఆ వేడి పకోడీ, అంటే టీ తాగుతూ, అంటే వేడివేడి టీ తాగుతూ పకోడీ కొరికితే వచ్చే ఆ కరకర శబ్దం ఉంది చూడండి, ఈ రెండు కలిసిపోతే మనసుకి ఒక చిన్న సెలబ్రేషన్లా అనిపిస్తుంది కదా. వర్షంలో మనసుని కట్టిపడేసే ఈ కాంబినేషన్ గురించి మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: चप्पल संगति वच्चिंदी काबट्टी मन श्रोतलकु ओक

0: విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణీ నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: వెల్కమ్ బ్యాక్ టు జస్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. ఫ్రెండ్స్, ఈ పకోడీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. పకోడీ అనే పదం హిందీ ఉర్దూ భాషల్లోని పకోరా అనే పదం నుంచి వచ్చిందట. పక్ లేదా పక్నా అంటే వండటం, ముఖ్యంగా నూనెలో వేయించడం. అంటే పిండిలో కూరగాయల్ని ముంచి వేడి నూనెలో వేయించి తయారు చేసిందే పకోడీ. సౌత్ ఇండియాలో దీన్ని పకోరా అంటారట. మన తెలుగు ప్రాంతాల్లో అది పకోడీగా మారిపోయింది. పేరే చెప్పేస్తుంది కదా, ఇది వేడి నూనెలో తాజాగా తయారైన కరకరలాడే స్నాక్ అనమని. వర్షంలోనే దీన్ని ఎందుకు తినాలి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? దాని వెనకాల కూడా సైన్స్ ఉంది ఫ్రెండ్స్. సెన్స్ కూడా ఉందనుకోండి. వర్షం పడితే వెదర్ ఎలా ఉంటుంది? చాలా కూల్గా అయిపోతుంది కదా. అప్పుడు మన బాడీకి వేడి కావాలి. టీ ఆ పని చేస్తుంది, శరీరానికి వేడిస్తుంది. ఇక పకోడీలు డీప్ ఫ్రైడ్ కావడంతో వేడివేడిగా తింటే ఒక రకమైన కంఫర్ట్ ఇస్తాయి మనకి. పైగా వర్షంలో మన మూడ్ కూడా కొంచెం స్లోగా రిలాక్స్గా ఉంటుంది కదా. అప్పుడు స్పైసీగా క్రిస్పీగా ఉండే ఫుడ్ తింటే మన బ్రెయిన్లో చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అందుకే వర్షం పడితే చాలు, ఆటోమేటిక్గా మనకి ఈ కాంబినేషన్ అనేది గుర్తుకొచ్చేస్తుంది. ఇక అందరూ ఊరుకుంటారా, ఇంట్లో అమ్మని పకోడీ చేసి పెట్టమని మారాం చేసేస్తూ ఉంటారు కదా. సో రైనీ సీజన్, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎప్పుడొస్తాయో మాత్రం మనం చెప్పలేం కదా. కానీ ఆ టైంలో మాత్రం వేడి వేడి టీ, పక్కన ప్లేట్లో పకోడీ, ఇవి రెండు ఉంటే మనకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి తింటూ ఆ టీ తాగుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ మజానే వేరు కదా. మరి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడుతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు జష్నే హైదరాబాద్. పకోడీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. పకోడీ అనేది కేవలం ఒక ఐటెం కాదు, అది వెరైటీ కేకింగ్. ఉల్లిపాయ పకోడీ, మిర్చి పకోడీ, ఆలు పకోడీ, పాలకూర పకోడీ, పన్నీర్ పకోడీ, ఇలా ఏది తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ టెక్స్చర్ వర్షంలో తినేటప్పుడు ఇంకా బాగుంటుంది కదా. పక్కన ఒక కప్పు టీ, ఒక సిప్ తీసుకుంటే ఆ స్పైసీ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక ముక్క పకోడీ, ఒక సిప్ టీ ఇలా తింటూ ఉంటే బయట వర్షం పడుతున్నా లోపల మనసులో మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంది కదా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, టీ పకోడీలు అనేవి కేవలం ఫుడ్ కాంబినేషన్ కాదు కదా, ఒక చిన్న సంబరం అనమాట. ఫ్యామిలీతో కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ తినడం, ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఎంజాయ్ చేయటం, లేదా ఒంటరిగా ఉన్నా పర్వాలేదు కిటికీ పక్కన కూర్చుని వర్షాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ మనం ఈ కాంబినేషన్ని తింటూ ఉంటే అబ్బా భలే అనిపిస్తుంది కదా. మీరందరూ నా మాటలు వింటూ ఊహించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఈసారి వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ కాంబినేషన్ని ట్రై చేసేయండి. వర్షం పడినప్పుడల్లా మన మనసు ఒకే మాట చెప్తుంది, టీ పెట్టుకుందాం, పకోడీలు చేసుకుందాం అని. సో నెక్స్ట్ ఫాలో అయిపోండి. మరి ఇప్పటి వరకు విన్నారు కదా ఈ ముచ్చట్లన్నీ. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తినే విధానం కూడా ఒక కళేనండి. అంటే వండటమే కాదు, తినడం కూడా ఒక కళ. అలాగే పిల్లలతో కమ్యూనికేషన్ అండ్ స్క్రీన్ టైం, డైట్, వ్యాయామం, నిద్ర, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇవి చాలా అవసరం. కుటుంబంతో గడిపే సమయం విలువ. ఈ టాపిక్స్ అన్నిటి గురించి 3 నుంచి 2 కమిటీలో మాట్లాడతాను. ప్రస్తుతం మాత్రం 3:00కి మనం న్యూస్ హెడ్లైన్స్ విందాం. న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ విందాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಯ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಇಂಡೋನೇಷ್ಯಾ ಅಧ್ಯಕ್ಷ ಸುಬಿಯಾಂತೋ ಕಲಿಸಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಯೋಗ್ಯಕರ್ತಾಲೋನಿ ಪ್ರಂಬನನ್ ಆಲಯ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ನ ಸಂದರ್ಶಿಸಿ ಅಕ್ಕಡ ಆಲಯ ಸಂರಕ್ಷಣಾ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ಪ್ರಾರಂಭಿಸಿದರು. 1000 నాటి చారిత్రక ఆలయం ఏరియల్ వ్యూను మోదీ ఇప్పటికే ఎక్స్వేదికగా పంచుకున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా 2 విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకుంటారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటిపారుదల మంత్రిగా నాకు 3 నెలల అవకాశం ఇస్తే నీళ్లు ఎలా రావో చూస్తానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రిగా అధికారం ఇస్తే కన్నెపల్లి నుంచి ఎల్లంబలి వరకు నీళ్లు తెస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లో కలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయించడం తెలంగాణకు శుభవార్త అంటూ ప్రధానమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి గాంధీభవన్లో ప్రజలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 200 పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా పింఛను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూ సమస్యలే ఉన్నాయి. ఫిర్యాదులను స్పాట్లోనే మంత్రి వివేక్ పరిష్కరించారు. ఇందుకోసం ఆయన 5 కలెక్టర్లు, జోనల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. వీరిలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్బాబు, షబీర్ అలీ తదితరులు ఉన్నారు. తెలంగాణలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మంగళమయం డబుల్ కా మీఠాలో మరి ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా కొంతమంది టైం అయింది అని తినేస్తారు, ఇంకొంతమంది బోర్ కొట్టినప్పుడు కూడా తింటూ ఉంటారు. కానీ నిజంగా ఆకలి వేసినప్పుడే తినడం అనేది శరీరానికి చాలా మంచిదట. ఆకలి లేకుండా తింటే డైజెషన్ అనేది సరిగ్గా జరగదట. దీనివల్ల కడుపు ఉబ్బరం, అలసట, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయట. మన శరీరం ఏం చెప్తోందో అది మనం వినాలి. ఆకలిగా ఉన్నప్పుడు తినడం, ఇంకా చాలే అనిపించినప్పుడు ఆపేయడం, ఇదే కరెక్ట్ అయిన విధానం అని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అయితే తినడం ఓకే, నెమ్మదిగా తినడం అనేది చాలా ముఖ్యమట. మనలో చాలామంది ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు కదా, కానీ నెమ్మదిగా తినడం శరీరానికి చాలా ఉపయోగకరం. అలాగే ఫుడ్ని బాగా నమిలి తినడం వల్ల కూడా డైజెషన్ ఈజీగా అవుతుంది. మన మెదడుకి ఇంకా చాలు అనేటువంటి సిగ్నల్ వెళ్తుందన్నమాట. అయితే ఆ సిగ్నల్ వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. మనం ఫాస్ట్గా తింటే ఆ సిగ్నల్ వచ్చే లోపలనే మనం ఎక్కువగా తినేస్తాంట. కానీ నెమ్మదిగా తింటే తక్కువ ఫుడ్తో పాటు మనకి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇలా చేస్తే మనం బరువు ఎక్కువగా, అంటే తొందరగా బరువు ఎక్కకుండా ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి బైట్ని కూడా మనం ఆస్వాదిస్తూ, చక్కగా ఆ టేస్ట్ని మనం ఆస్వాదిస్తూ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఎప్పుడూ వండడమే కాదు, తినే విధానం కూడా ఒక ఆర్ట్ అనేది మనం తెలుసుకోవాలి. దీని గురించి ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి డబుల్ కా మీఠా, మీ ఆర్జే లక్కీతో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు డబుల్ కా మీఠా. నేను మీ ఆర్జే లక్కీ. తినే విధానం కూడా ఒక కళ అనే దాని గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పటి కాలంలో చాలా మంది తినేటప్పుడు ఫోన్ లేకుండా టీవీ లేకుండా తినకుండా ఉండగలుగుతున్నారా? దీనివల్ల అసలు మనం ఎంత తింటున్నామో అనేది మీరు గమనించుకున్నారా? మన దృష్టి మొత్తం స్క్రీన్ మీదే ఉంటుంది. దాంతో ఏమవుతుంది, అవసరానికి మించి తినేస్తూ ఉంటాం. తినేటప్పుడు మన దృష్టి అంతా కూడా తినే ఫుడ్ మీద ఉండాలి. మనం తినే ప్రతి ముద్ద, రుచి, వాసన అది అసలు ఏంటి అనేది మనం గమనించుకోవాలి కదా. ఇది తినే ఆనందాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మరి ఎంతవరకు దీన్ని అందరూ ఫాలో అవుతున్నారు? అలాగే ఏది పడితే అది కలిపి తినడం కంటే మనం తినే కాంబినేషన్ కూడా మంచిగా ఉండాలి. అలా తింటేనే మంచిదన్నమాట. ఎగ్జాంపుల్కి ఫ్రూట్స్ని భోజనం తర్వాత కాకుండా విడిగా తింటే మంచిదట. అలాగే తేలిగ్గా ఉండే ఫుడ్ ఏదైనా కూడా కొద్దిగా ప్రోటీన్ కలిపితే శక్తి ఎక్కువగా వస్తుందట. అలాగే సరైన కాంబినేషన్ తినడం వల్ల మన డైజెషన్ కూడా చాలా బాగుంటుందట. మన శరీరం పోషకాల్ని కరెక్ట్గా తీసుకుంటుందన్నమాట. తినేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, నీళ్లు తాగేస్తూ ఉంటారు. అంటే తినడానికి ముందుగానే నీళ్లు తాగేస్తూ ఉంటారు, అది మంచిది కాదట. అలా చేయటం వల్ల కూడా మన డైజెషన్ అనేది స్లో అయిపోతుందన్నమాట. భోజనం ముందు కొద్దిగా నీళ్లు తాగితే పర్వాలేదు. అలాగే భోజనం చేసిన వెంటనే కూడా చాలామంది నీళ్ళు తాగుతారు, అది కూడా కరెక్ట్ కాదట. కొంచెంసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత నీళ్ళు తాగాలి. సరైన టైంలో మనం వాటర్ తీసుకోవటం వల్ల ఫుడ్ అనేది కరెక్ట్గా డైజెషన్ అవుతుందన్నమాట. ఇది మన ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మన ప్లేట్లో ఉన్నది మొత్తం తినాలి అనే ఒక అలవాటు చాలామందిలో ఉంటుంది కదా. కానీ మన శరీరానికి ఎంత కావాలి అనేది తీసుకున్న తర్వాత మనం అక్కడ స్టాప్ చేసేయాలన్నమాట. ఎక్కువ తినడం వల్ల మన కడుపులో చాలా బరువు అనిపిస్తుంది, చాలా అలసటగా ఉంటుంది. మనకి సాటిస్ఫాక్షన్గా అనిపించిన దగ్గర ఆపేయడం వల్ల మన బాడీ తేలిగ్గా ఉంటుంది. అలాగే లాంగ్ రన్ మన హెల్త్ బాగుండడానికి కూడా ఇది ఒక మంచి సూచన అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది తినడం కూడా ఒక కళయే అనే దాన్ని బట్టి ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇక ఈ మధ్య కాలంలో పిల్లలకి ఎక్కువగా అంటే స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతూ ఉంది. దానికి కారణం పెద్దవాళ్ళు కూడా అంటే చాలామంది యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వకపోవటం వల్లనే పిల్లలు స్క్రీన్ టైంకి ఎక్కువగా అలవాటు పడుతున్నారు అనే మాట వినిపిస్తుంది. దీని గురించి మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టేడియం టూ AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీఠా. నేను మీ ఆర్జే లక్కీ. పిల్లల్లో కమ్యూనికేషన్ అండ్ ముఖ్యంగా వాళ్ళ స్క్రీన్ టైం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. మనం రోజు చాలా బిజీగా ఉంటూ పిల్లలతో మాట్లాడుతున్నాము అని అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళతో మనం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నామా? చాలాసార్లు మనం అడిగేది ఏంటుంటుంది వాళ్ళతోటి, హోంవర్క్ చేసావా, మార్కులు ఎలా వచ్చాయి, ఇవే కదా. కానీ పిల్లలకు కావాల్సింది అది కాదు. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఎవరో ఒకరు ఖచ్చితంగా వినాలి. అందుకే ఫ్రెండ్స్, పిల్లలతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు చెప్పే స్టోరీ ఎంత చిన్నదైనా కూడా మనం ఆసక్తిగా వింటే వాళ్ళు హ్యాపీ అవుతారు. అప్పుడు వాళ్లకు మన మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. నాకేమైనా సమస్య వచ్చినా అమ్మా నాన్నలతో చెప్పొచ్చు కదా అనే వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. మనం ఇంకొక విషయం కూడా గమనించాలి, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు ఫోన్ చేతిలోనే ఉంటుందా, అంటే మన చేతిలో. చాలామందికి ఇదే హ్యాబిట్ అండి. పిల్లలు ఏదైనా చెప్తుంటే ఓకే ఓకే అంటూ ఉంటారు, వాళ్ళ ఫోన్ వాళ్ళు చూసుకుంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఇది వాళ్లకు నాకంటే ఫోన్ ముఖ్యమా అనే ఒక మెసేజ్ ఇస్తుంది. అందుకే రోజుకు కొంత టైం అయినా ఫోన్ని పక్కన పెట్టేసి పూర్తిగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఆ 15 నుండి 20 నిమిషాలు వాళ్ళకి చాలా అంటే చాలా విలువైనవి. అదే నిజమైన కమ్యూనికేషన్, అదే పిల్లలతో మనకు ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. సో ఇదే టాపిక్ గురించి మళ్ళీ

0: మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమిటా. నేను మీ ఆర్జే లక్కీ.

0: పిల్లలతో కమ్యూనికేషన్ అండ్ స్క్రీన్ టైం గురించి మాట్లాడుతున్నాను కదా, నిజంగా మనందరికీ పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే స్క్రీన్ టైం. ఈ రోజుల్లో మొబైల్ కానీ టీవీ కానీ ట్యాబ్లెట్ ఇవన్నీ పిల్లల లైఫ్లో కూడా పార్ట్ అయిపోయాయి. ఫోన్ ఇవ్వకపోతే తినడు, కార్టూన్ లేకపోతే ఏడుస్తుంది, ఇవన్నీ డైలాగ్స్ కామన్ అయిపోయాయి కదా. కానీ ఫ్రెండ్స్, ఇది కాస్త జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం. ఎక్కువ స్క్రీన్ టైం వల్ల పిల్లల కళ్ళకి, వాళ్ళ నిద్రకి, కాన్సన్ట్రేషన్కి కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కదా. అందుకే ఒక లిమిట్ అనేది ఉండాలి. చిన్నవాళ్ళైతే రోజుకు ఒక 1 అవర్ లేదా ఒక 2 గంటలు మాత్రమే మనం వాళ్ళకి అనుమతించాలి. ముఖ్యంగా నిద్రకి ముందు స్క్రీన్ అనేది వాడకం తగ్గిస్తే వాళ్ళకి మంచి నిద్ర అనేది వస్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఏదైనా కూడా అది వాడొద్దు అని చెప్పడం అనేది, అంటే డైరెక్ట్గా వాళ్ళకి వార్న్ చేస్తే అది అస్సలు పనిచేయదు. వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి బయట ఆటలు కానీ, బోర్డ్ గేమ్స్ కానీ, డ్రాయింగ్, కథలు వినటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనమే వాళ్ళతో కలిసి ఆడామే అనుకోండి, వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటారు కదా. ఫ్యామిలీ టైం అంటే నిజంగా ఫ్యామిలీతోనే గడపాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లో ఉండటమే కాదు, మనం చూపించే హ్యాబిట్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు కదా. సో ఇలాంటివన్నీ పాటిస్తే, కొంచెం వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉంటే వాళ్ళ స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది, వాళ్ళు ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహ,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను,
3: ప్రతి గాథను
2: ఒడిసి పట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ಮಾಟೈನಾ
1: ಪಾಟೈನಾ
0: ఏచోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052 మరొక నెంబర్ 2324085 జనిరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్ టు ధబల్ కామిటా. నేను మీ ఆర్జే లక్కీ. మన జీవితంలో చాలా విషయాల కోసం మనం పరుగులు పెడుతూ ఉంటాం కదా, ఉద్యోగమని, డబ్బులు, బాధ్యత. కానీ ఒకసారి ఎప్పుడైనా మనం ఆగి ఆలోచిస్తే మనం ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నాం? మన ఫ్యామిలీ కోసం కదా. కానీ అదే ఫ్యామిలీతో గడిపే టైం మాత్రం మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. రోజంతా చాలా బిజీగా ఉండి ఇంటికి వచ్చేసరికి అలసిపోతాం, మాట్లాడడానికి కూడా టైం ఉండదు. కానీ ఫ్రెండ్స్, కుటుంబంతో గడిపే క్షణాలే కదా, ఆ చిన్న చిన్న క్షణాలే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. మన చిన్నప్పుడు గుర్తుండి ఉంటుంది కదా, ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం, చిన్న చిన్న విషయాల మీద నవ్వుకునేవాళ్ళం, సెలవు రోజుల్లో బయటికి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ ఎంత సంతోషంగా ఉండేవో కదా. ఇప్పుడు ఆ సంతోషం ఎందుకు తగ్గింది? కారణం టైం లేకపోవటం కాదు, మనం టైం ఇవ్వలేకపోవటం. రోజుకి కేవలం కొంచెం అంటే కొంచెం టైం అయినా మనం కుటుంబంతో కూర్చుని మాట్లాడితే, వాళ్ళ రోజంతా ఎలా గడిచిందో అడిగితే ఆ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది కదా. మన ఫ్యామిలీతో గడిపేటువంటి టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. దీని గురించి మాట్లాడబోతున్నాను ముందుగా ఒక పాటతో. స్టేడియం టూ ఆకాశవాణి హైదరాబాద్, రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. కుటుంబంతో గడిపేటువంటి టైం అనేది చాలా వాల్యుబుల్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదా. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం వాళ్లతో గడిపే టైంని చాలా వాల్యూగా చూస్తారు. మనం వాళ్లతో మాట్లాడితే, వాళ్లకు వినిపిస్తే వాళ్లలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే పెద్దవాళ్లతో గడిపే టైం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, వాళ్ళు చెప్పే కథలు వినడం వల్ల మనకి చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఫ్యామిలీ అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం కదా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎంత బిజీగా ఉన్నా చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే సరిపోతుంది కదా. ఉదాహరణకి ఒక టైం ఫిక్స్ చేసుకుని కలిసి భోజనం చేయటం, వీకెండ్లో ఒక చిన్న అవుటింగ్ ప్లాన్ చేయటం, లేదా ఫోన్లన్నీ పక్కన పెట్టేసి 10 నిమిషాలు మాట్లాడుకోవటం, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అనిపించినా

ఫ్యామిలీ రిలేషన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మనసుతో కలిపే కనెక్షన్, దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటుందా చెప్పండి కదా. మన జీవితం ఎంత పరుగులు పెడుతున్నా చివరికి మనకి తోడుగా ఉండేది ఫ్యామిలీ, కష్టాల్లో మనతో నిలబడేది వాళ్లే. అందుకే ఒక నిర్ణయం తీసుకోవాలి మనం అందరం ఖచ్చితంగా, రోజుకి కొంత టైం అండి మన ఫ్యామిలీకి కేటాయిద్దాం. ఎందుకంటే డబ్బు అనేది మనం ఎలాగైనా సంపాదించవచ్చు కష్టపడి, కానీ కోల్పోయిన టైం మాత్రం తిరిగి వస్తుందా? రానే రాదు. కాబట్టి మన ఫ్యామిలీతో గడిపే ప్రతి క్షణాన్ని ప్రేమతో ఆనందంతో నింపుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఎస్ అంటారు కదా. మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు డబుల్ కా మీఠా, మీ ఆర్జే లక్కీతో. మనం రోజు డబ్బు సంపాదించడానికి పని కోసం ఎంత టైం ఇస్తామో, మనం ఆరోగ్యానికి ఎంత టైం ఇస్తున్నామా? ఇది ఒక చిన్న ప్రశ్న, కానీ చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్. ఆరోగ్యం బాగోలేకపోతే మనం ఏం చేసినా ఆనందంగా ఉంటామా? అందుకే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకోవాలి. డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, ఈ మూడు మన జీవితానికి బేసిక్ పిల్లర్స్ లాంటివి. ఇవి సరిగ్గా ఉంటేనే మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇవి మూడు విషయాలు మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. సో తినడం అంటే మనం కేవలం పొట్ట నిండడం కోసం కాదు, శరీరానికి అవసరమైన పోషకాలు ఇవ్వడం. చాలాసార్లు మనం టైం లేక బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినేస్తూ ఉంటాం కదా. అవి మనకి చాలా టేస్టీగా అనిపించినా తర్వాత మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అందుకే రోజు తినే ఫుడ్లో వెజిటబుల్స్, పండ్లు, ప్రోటీన్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. మరి నీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. చిన్న చిన్న మార్పులు చేస్తేనే మనకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది, జిమ్కు వెళ్ళాలి అప్పుడే ఎక్సర్సైజ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మనం రోజు చేసే చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్సర్సైజే. ఉదయం నడక, సైక్లింగ్, యోగా, ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, ఏదైనా సరే కనీసం రోజులో ఒక 30 మినిట్స్ మన బాడీకి ఇవ్వాలి. అలా చేస్తే మన హార్ట్ బలంగా, స్ట్రాంగ్గా, స్ట్రెస్ లేకుండా ఉంటుంది, ఎనర్జీ పెంచుతుంది. ఇక ముఖ్యమైన విషయం నిద్ర. చాలామంది ఈ విషయం మీద ఎక్కువగా దృష్టి పెట్టరు కదా, పనుంది, ఆ సిరీస్ చూడాలి అని లేట్ నైట్ పడుకుంటూ ఉంటాం. కానీ మంచి నిద్ర లేకపోతే మన బాడీ రీసెట్ అవ్వదు. కాబట్టి రోజుకి 6 నుండి 8 గంటల నిద్ర చాలా అంటే చాలా అవసరం. నిద్ర సరిగ్గా ఉంటేనే మన మూడ్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనం పడుకునే ముందు మొబైల్ వాడకం కూడా కాస్త తగ్గించామనుకోండి, నిద్ర క్వాలిటీ ఇంకా బాగా పెరుగుతుంది. ఈ మూడు విషయాలు డిఫరెంట్ డిఫరెంట్, కానీ ఇవి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యం మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇవి పాటిస్తూ ఉండడం అనేది మన లైఫ్లో చాలా ముఖ్యం ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ ఇప్పుడు, డబ్బు కన్నా కూడా కదా. మరి ఈరోజు డబుల్ కమీటాలో నేను మాట్లాడిన ముచ్చట్లన్నీ విన్నారు కదా. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత 4 o'clockకి. స్టార్టప్ ఇండియాలో ఒక మంచి అంటే ఇప్పటి యువతకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతాను. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వివిధ రంగాలపై ఎల్నినియో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎల్నినియో ప్రభావంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దీన్ని ఎదుర్కొనేందుకు ఏప్రిల్ నుంచే నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ఇటీవలి వర్షాల వల్ల వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని ఆయన ఢిల్లీలో చెప్పారు. ధాన్యం కొనుగోళకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కనీస వసతులు కల్పించకుండా కేంద్రంపై నిధులు వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొనుగోళ్లకు ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందని, ఇందులో రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎండోమెంట్ సెల్ నూతన రాష్ట జిల్లా కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన సలహాదారులు, జిల్లా కన్వీనర్లు, ఇన్ఛార్జీలకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. పశ్చిమ బెంగాల్ బారూయిపూర్ అత్యాచారం హత్య కేసు ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పోలీసు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మండల్ ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీళ్లు వదులుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లుండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకొస్తుందని హరీష్ రావు అన్నారు. ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెబుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లో జమ చేయనున్నట్లు తెలియజేసింది. జూలై 15 నాటికి దాదాపు 34 కోట్ల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయల వడ్డీ సొమ్ము జమ అవుతుంది. తెలంగాణలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో ఈరోజు నేను ఏం టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, మీకు ఏదో ఒక టాలెంట్ ఉంది అనుకోండి, ఆ టాలెంటే మీ బిజినెస్గా మార్చుకోవచ్చు. మనందరి జీవితంలో ఒక డౌట్ ఏంటి అంటే, టాలెంట్ అనగానే పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కేసి దాని మీద కనిపించడమే టాలెంట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అది మీరు ఎలా మాట్లాడతారు, ఎలా వంట చేస్తారు, ఎలా ఫ్రెండ్స్ని హ్యాండిల్ చేస్తారు, ఎలా ఒక పని పూర్తి చేస్తారు, ఇలాంటి వాటిల్లో కనిపిస్తుంది. చాలామంది తమ టాలెంట్ని చిన్న చూపు చూస్తారు, ఇది కూడా ఏమైనా టాలెంట్నా అనుకుంటారు. కానీ ఇది చిన్నగా అనిపించే టాలెంటే రేపు పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో ప్రపంచం అనేది చాలా మారిపోయింది ఫ్రెండ్స్. ఒక చిన్న ఐడియా కూడా బిజినెస్గా మారే ఛాన్స్ ఉంది. మీరు బాగా మాట్లాడగలిగితే మీరు ఏదైనా కెరియర్ని, అంటే వాయిస్ రిలేటెడ్ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు బాగా వంట చేయగలిగితే హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు బాగా డ్రాయింగ్ వేస్తే ఆర్ట్ని నమ్ముకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే మీకు ఆదాయాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా మీరు చేయాల్సింది మీ టాలెంట్ని గుర్తించడం, దాన్ని నమ్మటం, దానికి వాల్యూ ఇవ్వటం. ఎందుకంటే మీరు సీరియస్గా, అంటే మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోకపోతే ప్రపంచం కూడా మిమ్మల్ని సీరియస్గా తీసుకోదు. సో మీ టాలెంటే మీ బిజినెస్గా ఎలా మార్చుకోవచ్చు అనే టిప్స్ మాత్రం ఈరోజు స్టార్టప్ ఇండియాలో నేను మీకు చెప్తాను. ఒక పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో భాగంగా మనకి టాలెంట్ ఉంటే దాన్ని బిజినెస్గా ఎలా మార్చుకోవచ్చు, దానికి ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయం అంటే రుణ సహాయాలు అందుతాయనే దాని గురించి మాట్లాడుతున్నాను. అయితే చాలామంది ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే మనం పెద్దగా స్టార్ట్ చేయాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము అనుకుంటారు. కానీ నిజం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న రూమ్లో లేదా ఒక చిన్న టీంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం కూడా మన దగ్గర ఉన్న ఒక చిన్న టీంతోనే స్టార్ట్ చేయాలి. మన దగ్గర ఉన్న టాలెంట్ని చిన్నగానే మొదలుపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి మీరు ఫోటోగ్రఫీ ఇష్టపడితే వెంటనే పెద్ద ఫోటో స్టూడియో పెట్టాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఫ్రెండ్స్ ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా కూడా స్కిల్ అనేది మెరుగుపడుతుంది. మొదట మనం సంపాదించేది డబ్బు కాకుండా ఎక్స్పీరియన్స్.

అనుకుంటే ఆ తర్వాత డబ్బు ఆటోమేటిక్గా మనం సంపాదించడం తెలుస్తుంది. సో ఇలాంటి తప్పులు మనకి కొన్ని కొన్ని నేర్పుతూ ఉంటాయి. దాన్ని ఎలా మనం మెరుగుపరుచుకోవాలంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చిన్నగా ప్రారంభించడం అనేది మన సక్సెస్కి సీక్రెట్. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైనా అంటే చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళకి ప్రభుత్వం కూడా కొన్ని లోన్స్ అనేవి అందిస్తుంది. అది ముద్రా యోజన, పిఎం ముద్రా యోజన లోన్ అనేది, అలాగే స్టార్టప్ ఇండియాలో భాగంగా మహిళలకి, యువతకి కూడా కొంత లోన్ అనేది అమౌంట్ హెల్ప్ చేస్తుంది ప్రభుత్వం. అలాగే పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టార్టప్ ఇండియా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా సిజిటిఎంఎస్ఈ, దీని ద్వారా కూడా స్టార్ట్ చేసే స్టార్టప్ను బట్టి ప్రభుత్వం లోన్ ఇవ్వడం అనేది సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఇవి ఎవరికి ప్రయోజనం అవుతాయంటే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే యువతకి.

0: స్కీమ్ ద్వారా, సిజిటిఎంఎస్ఈ దీని ద్వారా కూడా స్టార్ట్ చేసే స్టార్టప్ను బట్టి ప్రభుత్వం లోన్ ఇవ్వడం అనేది సహాయం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవి ఎవరికి ప్రయోజనం అవుతాయంటే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే యువతకి, మహిళలకి, అలాగే విలేజెస్లో ఉండేటువంటి యువతకి, స్టార్టప్ ఐడియా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం కూడా ఈ స్కీముల ద్వారా హెల్ప్ చేస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా గొప్ప అవకాశంగా యువత వాటిని ఉపయోగించుకుని స్టార్టప్ ప్రారంభించే ముందు దాన్ని ఎలా మనం అంటే తీసుకునేటువంటి లోన్ని కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే అన్ని అంశాలను కూడా అవగాహనతో తీసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏ స్టార్టప్ అయినా సక్సెస్ అయి తీరుతుంది. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో మాట్లాడుతున్నాం. మనలో టాలెంట్ ఉంటే మరి బిజినెస్ అనేది ఎలాగ చేసుకోవచ్చు, మనము కొత్తగా యువత వాళ్ళ టాలెంట్తో పాటు ఎలా ముందుకు వెళ్ళాలి అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పటి కాలంలో ఒక గొప్ప అవకాశం మన చేతుల్లో ఉంది, అది ఏంటి అంటే సోషల్ మీడియా. ఇదివరకటి రోజుల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక షాప్ కావాలి, పెట్టుబడి కావాలి, మార్కెటింగ్ కావాలి. కానీ మన దగ్గర ఇప్పుడు ఒక ఫోన్ ఉంటే చాలు, మీ బ్రాండ్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చేసే పని ఏదైనా సరే దాన్ని వీడియోల రూపంలో లేదా ఫోటోల రూపంలో ప్రపంచానికి మనం చూపించవచ్చు. మనం నిజాయితీగా ఉండి అదే పని చేస్తూ ముందుకెళ్తే ఆడియన్స్ అనేది పెరుగుతారు, ఆడియన్సే మన కస్టమర్గా మారుతారు, మన పేజే మనకు షాప్ అవుతుంది, మన కంటెంటే మనకి మార్కెటింగ్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాని మనం సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది నేర్చుకోవాలి. అది మన కెరియర్ని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలో ఒక నిజం ఏంటి అంటే ఎవరు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అనేది సాధించరు. మీరు ఏదైనా ఒక కొత్తగా ట్రై చేస్తే చాలా తప్పులు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం, అది సహజమే. కానీ చాలామంది అక్కడే ఆగిపోతారు, ఇది నా వల్ల కాదు అని కూర్చుంటారు. కానీ నిజంగా చూసుకుంటే ఆ ఫెయిల్యూర్ మీకు ఒక లెసన్ అనేది చెప్తుంది. మీరు ఎక్కడ తప్పు చేశారు, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది చాలా క్లారిటీగా వస్తుంది. మనం సక్సెస్కి వెళ్ళే మార్గం ఎప్పుడు కూడా స్ట్రైట్గా సూటిగా ఉండదు, ఎత్తుపల్లాలు ఉంటాయి, అదొక రహదారి లాంటిది. కాబట్టి మనం పడిపోతే లేచి మళ్ళీ నడవాలి, అదే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం, ఫెయిల్యూర్కి భయపడకుండా దాన్ని ఒక స్టెప్గా తీసుకుంటే ఎప్పటికీ మనం ఆగిపోం. అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టేట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, మన మీద మనకి నమ్మకం ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ మనకి సపోర్ట్ చేయరు కదా. కొందరు మన ప్రయత్నాన్ని చూసి చిన్న చూపు చూస్తారు, నవ్వుతారు, ఇది పనిచేయదులే అంటారు. కానీ మీరు ఆ మాటలను వినిపించుకుంటే ఎప్పటికైనా ముందుకెళ్ళగలుగుతామా? సో మనం మన ప్రయాణాన్ని నమ్మాలి, మన టాలెంట్ని రెస్పెక్ట్ చేయాలి. మనం ప్రయత్నించలేదే అనుకోండి, ఇవన్నీ నమ్ముతూ ఫలితం ఎలా ఉంటుంది ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఇతరుల ఒపీనియన్స్ కంటే మన మీద మనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అదే చాలా ఇంపార్టెంట్. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అది ఒక నిరంతరమైన ప్రయాణం. దాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, మార్కెట్ ఎలా మారుతోంది అనేది మనం అబ్జర్వ్ చేస్తుండాలి, మనలో ఉండే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతుండాలి. అలాగే ఇతరుల సక్సెస్ నుంచి వాళ్ళ వైఫల్యాల గురించి కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం ఎంత నేర్చుకుంటే అంత త్వరగా ఈజీగా ఎదగలుగుతాం. ఎందుకంటే ఈ కాలంలో నిలబడాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఎదగడానికి కూడా నిరంతరం అంటే ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సిందే, నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాల్సిందే. కాబట్టి ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి, ముఖ్యంగా ఇప్పటి యువత మొదలు పెట్టాలి అంటే చాలా ఓపిక, పట్టుదల, లక్ష్యం, సహనం, శాంత స్వభావం ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది చాలా ఆవేశంగా ముందుకెళ్తారు కానీ అంతే ఆవేశంగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సక్సెస్ నిజంగానే ఒక్కసారిగా వచ్చేదు. ఒకవేళ ఒక్కసారిగా వచ్చినా దాన్ని నిజంగా నిలబెట్టుకోవడంలోనే నిజమైన విజయం ఉంటుంది. సో ఇంకా మాట్లాడుతాను ఒక పాట తర్వాత. స్టూడియోలో టైం పరుగులు పెడుతూ ఉంది, 4:40 దాటి 5 సెకండ్లు అయిపోయింది. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, బలాదూర్ మూవీ నుంచి దివాళీ హోలీ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

స్టార్ట్అప్ ఇండియాలో భాగంగా మరి ఈరోజు మన టాలెంట్ అంటే ముఖ్యంగా యువతలో ఉండేటువంటి టాలెంటే వాళ్ళు బిజినెస్గా ఎలా మలుచుకోవచ్చు అనే అంశం గురించి మాట్లాడాను కదా. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఒక స్టోరీ ఉంటుంది, కానీ ఆ స్టోరీ ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సాధారణంగా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. మన దగ్గర ఒక టాలెంట్ ఉంటే దాన్ని గుర్తించడము, దాన్ని ఉపయోగించడము అనేది మనం స్టార్ట్ చేయాలి. చిన్నగా మొదలు పెట్టాలి, కష్టపడాలి. మనం వేసే ప్రతి చిన్న అడుగు కూడా రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ నిజంగా మీ బిజినెస్ అవ్వచ్చు, అంతేకాదు మీ భవిష్యత్తునే మార్చేయగలదు. సో ఇదండి స్టార్టప్ ఇండియాలో ఈరోజు నేను మాట్లాడిన అంశం. నెక్స్ట్ మనం న్యూస్ హెడ్లైన్స్, 5 o'clock న్యూస్ హెడ్లైన్స్ విందాము. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత తాజా ట్యూన్స్లో లేటెస్ట్ పాపులర్ హిట్స్ నేను ప్లే చేస్తాను, మీరు మాత్రం మిస్ కాకుండా వింటూనే ఉండండి. ఆకాశవాణి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ గండిపేటలోని చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ కాన్వకేషన్ వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో చెరువులు నింపేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ జిల్లాలో వర్షాలు లేక దాదాపు 90% చెరువులు నిండిపోయాయని అయినా కూడా మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లను దిగువకు వదులుతున్నారని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వార్షిక వడ్డీని జూలై 15వ తేదీ నాటికి ఈపీఎఫ్ఎం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పారు. మరో వారం రోజుల్లో దాదాపు 34 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో మొత్తం 144,000 కోట్ల వడ్డీ సొమ్ము జమ కానుంది. హైదరాబాద్కు చెందిన ఈసీఐఎల్ సంస్థ భూటాన్ ఎన్నికల సంఘంలో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. భూటాన్ ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈసీఐఎల్ తయారు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సరఫరా చేస్తారు. భూటాన్ రాజధాని థింపూలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ఎన్నికల కమిషనర్ సోనం పెల్డెన్ తాయి, ఈసీఐఎల్ సీఎండీ డాక్టర్ అనీష్ కుమార్ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 6% పైగా పెరిగాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. పశ్చిమాసియా నుండి ఇంధన సరఫరాకు ఆటంకం కలగవచ్చనే ఆందోళన మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరల పెరుగుదల చోటు చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి నేను మొదటగా ప్లే చేస్తున్నటువంటి సాంగ్ సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి గోదావరి గట్టు. రమణ గోగుల మధుప్రియ గారు పాడిన ఈ పాటకి భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

తాజా ట్యూన్స్లో నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట బేబీ మూవీ నుంచి ఓ రెండు ప్రేమ మేఘాలీల. శ్రీరామచంద్ర పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. విజయ్ బల్గనిన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీకోసం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో నెక్స్ట్ సాంగ్ అల వైకుంఠపురం నుంచి బుట్టబొమ్మ అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్ టు తాజా ట్యూన్స్. మరి తాజా ట్యూన్స్ లో నెక్స్ట్ నేను ప్లే చేస్తున్న సాంగ్ తక్ జగదీష్ మూవీ నుంచి ఇంకోసారి ఇంకోసారి. శ్రేయా ఘోషల్, కాలభైరవ పాడిన ఈ పాటకి చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్ అందించారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీకోసం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: ఇప్పటి వరకు మరి నేను చెప్పిన ముచ్చట్లన్నీ విన్నారు కదా. నెక్స్ట్ మరి చందన రెడీ అయిపోయింది. హలో,
1: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9
0: స్టాప్ స్టాప్ స్టాప్ స్టాప్
1: వస్తూనే
0: వస్తు అదే అదే అదే అదే అర్థమవుతుంది. ఒక్కసారిగా దూకేస్తావు షోలోకి. ఇంకా నీ షో టైం అవుతుంది, నేను ఇంకా క్లోజింగ్ ఇవ్వబోతున్నాను.
1: అంటే ఇప్పుడు మైక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నాకు నా షో గురించి కొంచెం ఇట్లా ఉంటది అభిమానం. షో
0: అదే అదే అదే అర్థమైంది నాకు. అంటే నువ్వేం చెప్పబోతున్నావు
1: అంటే అది సీక్రెట్ కదా,
0: ఇలా
1: చెప్తా. అంటే మా జెన్జీ కష్టాలు చాలా ఉంటాయి అక్క. అంటే పెద్ద వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు జెన్జీస్ కదా, చాలా ఎయిమ్లెస్ గా ఉంటారు, ఇట్స్ లైక్ అంత పెద్దగా అవేర్ ఉండరు దేనిపైన అని అనుకుంటారు. సో అలా కాకుండా జెన్జీస్ కూడా చాలా సాధిస్తున్నాం, సాధించే టిప్స్ ఏంటి, అలా అన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట.
0: ఓకే, అయితే నీ షో మొత్తం వినాలంటావు?
1: పక్కా.
0: మరి నా షో విన్నావా?
1: విన్నా, పకోడీలు అవి విని పకోడీ తినేసే వస్తున్నా ఇప్పుడు. వర్షం పకోడి డెడ్లీ కాంబినేషన్
0: కదా,
1: ఎవరు దాన్ని మిస్ చేసినా లైఫ్ లో చాలా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనమాట.
0: బయట వెదర్ ఎలా ఉంది?
1: ప్లెజెంట్
0: కదా, హైదరాబాద్ చల్లబడిపోయింది. మరి ఈ చల్లటి
1: అలా వేడిగా ఉంది కొంచెం అప్పుడప్పుడు అలా అలా.
0: ఎస్ ఎస్, అంటే నెమ్మదిగా పూర్తిగా వాతావరణం చల్లబడే ప్రయత్నం అనమాట ఇది. కొంచెం మనం వెయిట్ చేయాలి. ఎనీవేస్, నువ్వు నెక్స్ట్ నీ షో తోటి ఆల్రెడీ చందన రెడీగా ఉంది, బోర్డ్ అని ముచ్చట్లేవో తీసుకొచ్చింది, వేడి వేడి పకోడి టీ కూడా తాగొచ్చింది. సో నేను కూడా వెళ్ళాలి కదా. సో మరి నా కబుర్లన్నీ విన్నారు కదా, మరి తన కబుర్లన్నీ కూడా వింటూ ఉండండి. వినాలి అంటే ట్యూన్ చేసి ఉంచండి
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.
0: బాయ్. వెళ్లే ముందు ఎప్పుడు చెప్తాను, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. నవ్వును మించినటువంటి అంటే ఔషధం లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా పోష్ యాక్ట్ గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.

0: కాబట్టి అసలు యాక్ట్ ఏంటి, దేనికోసం దీన్ని వినియోగిస్తున్నారు?
1: ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టమే పాష్ యాక్ట్ అండి. ఆ స్త్రీలకి పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి ఎలాంటి వేధింపులు లేకుండా వాళ్ళు బాగా పనిచేయడానికి, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం ఎలా వచ్చింది అనేది. ముందు మనకి దీన్ని విశాఖ గైడ్ లైన్స్గా రావడం జరిగింది. తర్వాత 2013లో దీన్ని పాష్ యాక్ట్గా తీసుకురావడం జరిగింది. అంతకుముందు బన్వరీదేవి అనే ఒక ఆవిడ, ఒక ఫీల్డ్ వర్కరు, ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆమెని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఆమె భర్త పిల్లల ముందే రేప్ చేయడం జరిగింది. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా సరిగ్గా తీసుకోని పరిస్థితి. తర్వాత కంప్లైంట్ తీసుకున్న ఆ కేసు దాదాపు హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఎందుకంటే ప్రతి చోట కొట్టేశారు ఆ కేసుని. అప్పుడు ఒక విశాఖ అనే సంస్థ ఢిల్లీలో వాళ్ళు ఈ కేసును టేకప్ చేసి సుప్రీంకోర్టులో ఈమె తన వర్క్ తను చేస్తోంది, ఒక బాల్య వివాహం ఆపడం తన విధి, తను చేస్తుంటే ఇలా జరిగిందని పెట్టడం, దాని వలన సుప్రీంకోర్టు దాన్ని తీసుకుని ఆ వాళ్ళని శిక్షించమని చెప్పి అప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఎలా ఉండాలి అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ముందు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడము, అలాగే మనకి మానవ హక్కుల డిక్లరేషను, సీడా, ఏదైతే మనకి మహిళలపై ఎలాంటి వేధింపులు ఉండకుండా ఉండడానికి వచ్చిన ఒక ఒడంబడిక, ఇలాంటివన్నీ కూడా పనిచేసే ప్రదేశాల్లో మహిళలకి రక్షణ ఉండాలి, రక్షణ బాధ్యత ఆ ఎంప్లాయర్ది అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది 2013లో చట్టంగా మనకి రావడం జరిగిందండి. దీన్ని అన్ని చోట్ల ఎక్కడైతే ఏదైనా ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే మహిళలు పనిచేసేది,
0: అసంఘటిత కార్మికుల లేకపోతే
1: అందరికీ, అసంఘటిత కార్మికుల నుండి ఎవరికైనా ఈ చట్ట పరిధిలో వస్తారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మొట్టమొదటిగా 10 మంది ఉమెన్ పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది పెట్టుకోవాలి అనేది ఈ చట్టం చెప్తుంది. 2 కమిటీల గురించి ఈ చట్టం చెప్తుందండి. మనకందరికీ తెలుసు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు అనేక రకాల వేధింపులకి గురవుతూ ఉంటారు. అవి మాటల దగ్గర నుంచి చూపుల దాకా, తర్వాత లైంగికంగా చేతల దాకా, తర్వాత ప్రమోషన్ల కోసమో ఇంకోటో వాళ్ళని భయపెట్టో ఇంకోటో వాళ్ళని లోబర్చుకోవాలనే ఉద్దేశంతోనో ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ. ఇప్పటికీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ మహిళలే సంఘటితంగా అంటే ఒక ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారు. అసంఘటితంగా పనిచేసే మహిళలే ఎక్కువ. ఎప్పుడైనా మహిళకి ఏదైనా బాస్ ఇలా అన్నాడు, కొలీగ్ ఇలా అన్నారు, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా చేశారు అని ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయే అంటారు. ఫస్ట్ వచ్చే మాట అదే. కాబట్టి ఆ మహిళకి ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అమ్మో పోలీసుల దగ్గరికి వెళ్ళాలా, కోర్టుల చుట్టూ తిరగాల, మన పరువు ఏమైపోతుందో, నన్ను ఏమని బ్రాండ్ చేస్తారో, ఎందుకంటే కంప్లైంట్ చేసిన మహిళని ఈమెకు చాలా కాంప్లికేటెడో, ఈ అమ్మాయి చాలా ప్రాబ్లమాటిక్కో అనే బ్రాండింగ్ వచ్చేస్తుంది. సో ఆ భయంతో చాలామంది అసలే కంప్లైంట్ చెయ్యరు. అందుకనే అంతర్గతంగా వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ అంతర్గత కమిటీలని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ని పెట్టారండి. ఎంత బ్యూటిఫుల్ కమిటీస్ అంటే ఇవి, ఆ మహిళకి తన ఇల్లు తను బాగు చేసుకోవడానికి ఆ ఆర్గనైజేషన్కి ఇది ఒక అవకాశం. తర్వాత ఆ మహిళకి అటు పోలీసో కోర్టో తిరగకుండా తన ఆఫీసులోనే చెప్పుకోవడానికి ఒక మనుషులు దొరుకుతారు. సో అంత మంచి ఇది. తర్వాత సివిల్ కోర్ట్ అథారిటీ ఇచ్చారు, ఏదైనా ఎవరినైనా సమ్మన్ చేయొచ్చు, ఎవరినైనా డాక్యుమెంట్స్ అడగచ్చు, మేనేజ్మెంట్ కూడా వీళ్ళు సలహాలు ఇవ్వాలి, అలాంటి అధికారాలు వీళ్ళకి ఇచ్చారు. సో 5 సభ్యులతో ఇంటర్నల్ కంప్లైంట్, 5 అని కాదు, ఒక కన్వీనర్, సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దానికి చైర్పర్సన్ గాను, తర్వాత మహిళా మెంబర్లు ఇద్దరు, 50-50% మగవాళ్ళు ఇద్దరు, అన్ని బ్రాంచ్లు నుంచి కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండేట్టు 3-4 ఆఫీసులు ఉంటే అక్కడ ఎక్కువ మంది మహిళలు పనిచేస్తుంటే ప్రతి చోట ఒక్కొక్క కమిటీ పెట్టుకునేటట్లు అలాంటివన్నీ ఇచ్చారు. ఈ కమిటీ అధికారాలు ఏంటంటే, మొట్టమొదటిగా అందరికీ అవగాహన కల్పించడం, తర్వాత ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు టేకప్ చేయడం, ఆ మహిళ యొక్క అంటే వాళ్ళ కంప్లైంట్ ని రిటర్న్ ఫామ్ లో తీసుకోవడం, ఆమె రిటర్న్ ఫామ్ లో ఇవ్వలేకపోతే వీళ్లే ఆమె చేత రాయించి తీసుకోవడం, తర్వాత అది తీసుకున్నాక ఎంక్వైరీ చేయడం, అంటే న్యాచురల్ దీని ప్రకారం పక్షపాత రహితంగా.

0: ఈరోజు కార్యక్రమంలో ఫాస్ట్ యాక్ట్ గురించి కొన్ని విశేషాలు మనకు అందించబోతున్నారు డాక్టర్ మమత ఆచంట గారు. నమస్కారం అండి మమత గారు.
1: నమస్కారం అండి.
0: ఎన్నెన్నో చట్టాలు వచ్చాయి, కానీ ఈ ఫాస్ట్ యాక్ట్ అనేది మనకి చాలా ఇప్పుడు చాలా వినపడుతున్నది. దాంట్లో సరి అయిన అవగాహన కూడా జనాలకు లేదు అన్నది మనందరికీ తెలిసిన వాస్తవమే.

ఖచ్చితంగా విచారణ చెయ్యాలి, పూర్తి చెయ్యాలి 3 నెలల్లో, 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి, రిపోర్ట్ రాసి వాళ్ళకి అందజేయాలి. తర్వాత మేనేజ్మెంట్ కూడా 2 నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలి. ఇలా టైం పీరియడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఆ మహిళ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, ఆమె చనిపోయినా, ఆమె తరఫున ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. 3 నెలల వ్యవధిలో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ 3 నెలల వ్యవధిలో ఇవ్వకపోతే 6 నెలల్లో కూడా ఇవ్వచ్చని అమెండ్మెంట్ చేశారు. 6 నెలల్లో ఏంటంటే ఆ అమెండ్మెంట్ లో ఒక ఎందుకు ఇవ్వలేకపోయింది కంప్లైంట్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా కేసులో ఎవరైనా వాళ్ళ తరఫున ఇవ్వలేకపోతే చూసిన వాళ్ళు కానీ, కొలీగ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ కంప్లైంట్ ఇచ్చాక మామూలు విచారణ చేపట్టిన క్రమంలో కూడా ఆ అమ్మాయికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అదర్ పార్టీ ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అంతా అయిపోయి రిపోర్ట్ వచ్చాక కూడా అమ్మాయికి ఆ రిపోర్ట్ నచ్చకపోతే మన ఐసీసీ వాళ్లే చెప్పి ఆమెను ఎలాగ పోలీసుల్ని రీచ్ అవ్వచ్చో, లేకపోతే కోర్టు ద్వారా ఎలా న్యాయం పొందొచ్చో కూడా నేర్పించాలి. తర్వాత ఇదంతా అయిపోయాక మేనేజ్మెంటు ఆ యాక్షన్ తీసుకుందా లేదా కూడా చూడాలి. అలానే అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఎంప్లాయర్ బాధ్యత ఏంటంటే ఇలాంటి కమిటీ ఖచ్చితంగా పెట్టుకోవడం, ఆ కమిటీలో ఎక్స్టర్నల్గా ఒక మెంబర్ని వేసుకోవడం, వాళ్ళు అడ్వకేట్ కానీ ఎన్జిఓ ప్రతినిధి అయి ఉండాలి. దాని వలన పారదర్శకత వస్తుంది. ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం, ఇది ఎంప్లాయర్ బాధ్యత. అలాగే యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ప్రతి సంవత్సరము. అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారము ముందు ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాక తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం చేయించాలి. అలానే సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకి శిక్షలు పడతాయి. ఎక్కడైతే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేవో అక్కడ లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద ఉంటాయి. ప్రతి తాలూకా, ప్రతి మండలాన్ని నుంచి ఒక అధికారిని, అలాగే 2 సోషల్ వర్కర్స్, ఒక సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఎక్కడైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, సపోజ్ మీ ఇంట్లో పనిచేసే ఆమెకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, అలాంటి వాళ్ళు ఏదైనా ఇలాంటి వేధింపులకు గురైతే వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీకి వెళ్ళొచ్చు. కలెక్టరేట్లో ఈ లోకల్ కంప్లైంట్ కమిటీవి ఉంటాయి. వాళ్ళు కూడా దీని మీద అవగాహన చేయడం, ఐసీసీలు అన్ని చోట్ల ఉన్నాయా లేదా వాటి కమిటీల రిపోర్ట్స్ తీసుకోవడం కూడా ఎల్సీసీ లోకల్ కంప్లైంట్ కమిటీ చేస్తుంది. తర్వాత ఎంత విస్తృతంగా ఇచ్చారు అంటే ఇక్కడ ఆ సంస్థలో పనిచేసే మహిళే కాదు, ఆ సంస్థకి విజిట్ చేసిన, ఒక ఇంటర్న్గా వెళ్ళినా, ఏదైనా కాంట్రాక్చువల్ లేబర్ అయినా, ఊరికే పని చేయడానికి లేబర్గా వెళ్ళినా, ఎలాంటి వాళ్ళైనా, అలాగనే ఆమె ఆఫీస్కి వచ్చే క్రమంలో ట్రాన్స్పోర్ట్లో జరిగిన ఇలాంటివి, ఆమె వస్తుంటే ఎవరైనా వేధించినా, ఇవన్నీ కూడా ఐసీసీ కిందకే వస్తాయి. అంటే ఆ ఎంప్లాయర్ బాధ్యత ఆమె సేఫ్గా వెళ్ళడము, అలాగనే ఆ క్రమంలో తన సంస్థలో, తన ఆఫీస్లో వచ్చిన ఏ మహిళ కూడా ఇబ్బంది కలగకుండా చూడడం. తర్వాత ఇంకొకటి, డెఫినిషన్లో కూడా ఇక్కడ వేధింపులు అనేదానికి చాలా వైడ్ డెఫినేషన్ ఇచ్చారు. ఆ స్త్రీ అన్కంఫర్టబుల్ ఫీల్ కాకూడదు. అంటే తనకి ఇష్టమయ్యి ఎవరితో అయినా బాగానే ఉంటే అది వేరే విషయం, కానీ ఆమెకి ఇష్టం లేకుండా, ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ, ఆమె వేధింపుకి గురి అయ్యాననే ఫీలింగ్ ఉంటే తప్పనిసరిగా ఇది ఈ చట్టం పరిధి కిందకు వచ్చేటట్లు చేశారు. అందుకనే ఆ వేధింపులకి దానికి చాలా పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. ఇంకొకటి, ఇక్కడ 3 రకాలైన ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఒకటి లైంగిక వేధింపు అయి ఉండాలి, ఒకటి హెరాస్మెంట్, ఇంకొకటి పని చేసే ప్రదేశంలో పని చేసే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. తర్వాత ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఉండాలి, ఆమె కన్సెంట్ లేకుండా జరిగి ఉండాలి. ఈ 3 ఉన్నాయి అంటే ఖచ్చితంగా వేధింపు. ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఈ పని చెప్పి వేధిస్తున్నారు, లేకపోతే నన్ను అనవసరంగా వేరే ట్రాన్స్ఫర్ చేశారు, అవన్నీ కూడా సర్వీస్ రూల్స్ కిందకు వస్తాయి. దాంట్లో లైంగికత ఉంది, వాళ్ళు ఆలోచన విధానంతో చేశారు అంటే ఖచ్చితంగా ఇది పని చేసే ప్రదేశంలో వచ్చే లైంగిక వేధింపుల చట్టం కిందకే వస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేయలేకపోయిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద, అలానే జాతీయ మహిళా కమిషన్ కింద ఈ బాక్స్ అనేది పెట్టారు. ఎవరైనా సరే తమ మీద ఇలాంటివి జరుగుతున్నాయి, వాళ్ళ సంస్థలో వాళ్ళకి న్యాయం జరగదు అని అనుకున్న వాళ్ళు దానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళే టేకప్ చేసి ఆ ఫలానా ఆర్గనైజేషన్స్ తోటి తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ సంస్థలంటే పనిచేసే ప్రదేశాలంటే ఆఫీసులే కాదు, ఈవెన్ స్కూల్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్,

0: స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్ ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అలాగే అసంఘటిత కార్యక్రమం అంటే ఏదైనా కానీ కూలి పని చేసుకునే ప్రదేశం దగ్గర నుంచి అన్నీ కూడా పని ప్రదేశాలే అన్నారు. సో అందువలన స్కూళ్లలో కూడా పెట్టాలి ఇలాంటి కమిటీలు, అక్కడ ఉన్న టీచర్లకే కాదు స్టూడెంట్స్ కోసం కూడా ఇవ్వాలి. సో ఇలాంటి కమిటీలు ఖచ్చితంగా అన్ని చోట్ల ఉండాలి అనేది చెప్తున్నారు. 3 నెలలకి ఒక మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లో అసలు ఏమైనా అలాంటివి జరుగుతున్నాయా, జరగకుండా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టాలా, లైటింగ్ బాగుండాలా, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండాలా, ఏముండాలి మహిళలకి అనేది చూడాలి. సో ఇవన్నీ కూడా ఎంప్లాయర్ బాధ్యత అన్నమాట. అందుకని ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా మహిళా విభాగము పోలీసు తెలంగాణ పోలీసు సాహస్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్ లోకి వెళ్ళి సాహస్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సాహస్ లో ఏంటంటే ముఖ్యంగా దీని మీద అందరికి అవేర్నెస్ కలగజేయడం, కార్పొరేట్స్ లోను పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఏమేం గైడ్ లైన్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఐసీసీ ఎలా నిర్వర్తించాలి అనేది కూడా చెప్తున్నారు. సో దాని ద్వారా మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ టీఎస్ పోలీస్ వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడ సాహస్ అనే దాని నుంచి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా మామూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఈ చట్టం కింద పాష్ యాక్ట్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు అనేక రకాల వేధింపులు, లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల అన్నిటి కిందకి ఇది వర్తిస్తుంది, అవి కూడా దీనికి యాడ్ చేయొచ్చు. అలాగే ఏమి వద్దు అనుకుంటే కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి మహిళలు పనిచేసేటప్పుడు తెలివిగా ఉండాలండి. మనం బౌండరీస్ మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే ఫిజికల్ బౌండరీ కాదు, మనని ఎవరైతే అనవసరంగా మనతోటి ఇది చేస్తున్నారు, ఎవరి నుంచి రిస్క్ ఉంది, రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే తప్పనిసరిగా వాయిస్ అవుట్ చేయాలి. చాలామంది ఊరుకోవడం వల్లనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇతర మహిళల మీద చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునేటట్లు అన్ని సంస్థలు చూడాలి.
1: పోష్ యాక్ట్ అనేది ఎంతవరకు ఉంది, మనకి ఉన్న పరిధి ఏంటి, మనకి ఎంతవరకు విస్తారంగా కూడా ఉపయోగించుకోవచ్చో వివరంగా తెలియచేశారు. మరి బ్రేక్ ద సైలెన్స్, మీరు సైలెన్స్ ని బ్రేక్ చేయండి. నిశ్శబ్దంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి మమత ఆచంటి గారు.
0: థ్యాంక్స్ అండి, నమస్తే.
2: ఇది మన చట్టం.

వరకు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా పోస్ట్ యాక్ట్ గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.

FM Rainbow 101.9. ಹಾಯ್, ಹಲೋ, ನಮಸ್ತೆ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್. ನೀವು ಇಂಟುನಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆಡ್ಸ್, ಜೆನ್ ಜಿ ವಿತ್ ಮೀ ಆಜೆ ಚಂದನ, ರೈನ್ಬೋ ತಮಿ ಜೀವಿತಂ ರಂಗುಲಮಯಂ. ಎಸ್, కాసేపు స్క్రోల్ని స్టాప్ చేసి మీ స్మైల్ని ఆన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మొదలవుతుంది మన జెన్జీ షో. ట్రెండింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, అరే నిజమే కదా అనిపించే విషయాలతో మీ ముందుకి నేను వచ్చేసాను. మరెందుకు ఆలస్య, జెన్జీ మోడ్ ఆన్ చేసి షోలోకి జంపిపోదాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో మీ జీవితం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఒక చిన్న క్వశ్చన్, మీ ఫోన్లో యాప్స్ ఎక్కువగా ఉన్నాయా లేకపోతే నిజంగానే ఉపయోగించే యాప్స్ ఎక్కువగా ఉన్నాయా? అదేనండి, అంటే మనం చాలా వరకు మన ఫోన్ నిండా యాప్స్ ఉండడం, అంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో ఈ యాప్ అని డౌన్లోడ్ చేసి పెడతాము. అలా ఒక్కసారి రెండుసార్లు యాప్ని వాడతాం, కానీ దాని తర్వాత అసలు యాప్ ఉందా లేదా మనకి అర్థం కాదు. సో దాన్ని అలా మర్చిపోయి అలాగే ఉంచేస్తాం. దానివల్ల స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది, అలాగే మన మైండ్లో కూడా చాలా థాట్స్ వస్తుంటాయి. కొన్ని కొన్ని వాటిని అలాగే స్టోర్ చేసి పెడతాం. అమ్మో, వీళ్ళు ఫలానా రోజు ఫలానా వాళ్ళు ఇలా అన్నారు కదా అని గుర్తుపెట్టుకుంటాం. అది మనకి తెలియకుండానే వాళ్ళని చూసినప్పుడల్లా మనకు అదే మాట గుర్తొస్తుంది. సో అలా కాకుండా ఆ మాటని అక్కడనే వదిలేయాలి, అప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి మైండ్ అనేది. సో అలాగే యాప్స్ విషయానికి వస్తే, వాడని యాప్స్ని ఒక్కసారి చూసుకొని డిలీట్ చేయడం వల్ల నిజంగానే స్టోరేజ్ మనకి పెరుగుతుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నాలోని కలాకార్ నీలోని అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ ఎక్ బార్ టప్పే సిస్టర్ ఉమర్ ఎక్ బార్ తంజే రో డాన్స్ ఫ్లో.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ. ఎస్, ఒక విషయం నోటీస్ చేశారా? ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ కలిసినా మొదట 5 నిమిషాలు అసలు మాట్లాడరు. సెల్ఫీస్ తీసుకుందాం, రీల్స్ చేద్దాం, స్టోరీ పెట్టాలి అంటూ ఫోన్లోనే బిజీ అయిపోతారు. ఫోటో తీసుకోవడం తప్పు కాదు, కానీ ఫోటో తీసుకున్న తర్వాత ఫోన్ని పాకెట్లో పెట్టి ఆ మనుషులతో నవ్వుతూ మాట్లాడితే ఆ మెమరీ ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే బెస్ట్ మూమెంట్స్ పోస్ట్ చేసినవి కాదు, మనసులో మిలిగిపోయేవే, మనసులో మిగిలిపోయేవే. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆగమాగమైతుంది అలా.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈ మధ్య మైక్రో లెర్నింగ్ అనే ఒక మంచి ట్రెండ్ నాకైతే చాలా మంచి అనిపించింది. అంటే ఒకేసారి 2-3 గంటలు చదవడం అనేది మనకొక డ్రీమ్. అంటే ఏదైనా సాధించాలంటే మినిమం కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి 1 గంట, 1.5 గంటలు అలా చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. లేదా ఒక ఏ యాక్టివిటీ అయినా మినిమం 1 అవర్ చేయాలి అని అనుకుంటాం కదా. కానీ నిజంగా సక్సెస్ కావాలి అంటే అలా గంట చేయకపోయినా రోజుకు 10 లేదా 15 నిమిషాలు ఒక కొత్త విషయం నేర్చుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందట. ఒక ఇంగ్లీష్ వర్డ్, ఒక డాన్స్ స్టెప్, ఒక కుకింగ్ టిప్, లేదా ఒక ఏఐ టూల్, ఇలా చిన్న చిన్న లెర్నింగ్స్ని కొన్ని నెలల తర్వాత పెద్ద నాలెడ్జ్గా మారుతుంది. రోజుకు 15 నిమిషాలు 1 సంవత్సరం తర్వాత ఎంత పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తాయో ఊహించండి. ఎస్, ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. జెన్ జీ రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Zen Z with me, Aja Chandana. Rainbow తో మీ జీవితం రంగులమయం. ఈరోజు Zen Z గురించి ఒక ఇంట్రెస్టింగ్ సర్వే. చాలామంది యువత ఇప్పుడు జాబ్ ఎంచుకునేటప్పుడు శాలరీతో పాటు ఖచ్చితంగా లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఫ్లెక్సిబుల్గా వర్క్ ఉందా లేదా, మెంటల్ వెల్బీయింగ్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట, అలాగే కెరీర్ గ్రోత్ ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు. వాటికి కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే సక్సెస్ అంటే కేవలం ఒక పే స్లిప్

కాదు. మనం నేర్చుకుంటున్నామా? మనకి ఆ పని ఇష్టమా? మన జీవితానికి బ్యాలెన్స్ ఉందా అనేదే ఇప్పుడు చాలామందికి ముఖ్యం. డబ్బొక్కటే ముఖ్యం కాదు, మన జీవితాన్ని మనం జీవించడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. దట్ ఈస్ జెన్జీ. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము, ఆ మూడ మనిషి పేరే ప్రేమ. ఇష్క్ లవ్ కాదల్ కాదల్ కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈ మధ్య ఒక మంచి ట్రెండ్ కనిపిస్తుంది. ఏంటంటే, యూజువల్గా వీకెండ్ రాగానే మాల్కి వెళ్ళాలి, అక్కడ షాపింగ్ ఇంకోటేదో చేసి అక్కడే లంచ్ చేసి ఆ రోజంతా మాల్లో స్పెండ్ చేసేసి వచ్చేవాళ్ళం. కానీ ఈ మధ్య వీకెండ్కి సైక్లింగ్, నేచర్ వాక్, బుక్ కెఫే, ఆర్ట్ వర్క్షాప్, ఫోటోగ్రఫీ, వాలంటీరింగ్, ఇలా యాక్టివిటీస్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ స్క్రీన్ మీద చూసే వాటికంటే మనసులో ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. కొత్త ప్లేస్కి వెళ్ళండి, కొత్త మనుషులని కలవండి, కొత్త విషయం నేర్చుకోండి. ఎందుకంటే జెన్జీ అంటే కేవలం ట్రెండ్స్ ఫాలో చేయడం కాదు, కొత్త ఎక్స్పీరియన్సెస్ కూడా క్రియేట్ చేయడం కూడా. ఎస్, ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

Babu, nous a pas.

ಸುಸ್ತಾವ್ಗ ಈ ಗಾಳಿ ಆಡಿಂಚೆ ಆಟ.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీదెత్తుకుని చూస్తాది ఊరు న్యాయం వెనకే అడుగే పొరయా నేని వెనకే చివరి వరకు కాదులాగి

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. హెల్లో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమై మనం అందరం ఎంతగానో ఎదురు చూసే మన హెల్లో రెయిన్బోకి వచ్చేసాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చెప్పలేకపోయిన మాట ఉందా, ఇప్పుడు వాళ్ళకి ఈ ఎఫ్ఎం నుంచి చెప్పేసేయండి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003, 0402323481, 0402970471. సో కాలర్ తీసుకుని ముందు మంచి సాంగ్ వినేసేద్దాం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చెప్పలేకపోయిన మాట ఏమైనా ఉంటే, ఇప్పుడు ఈ ఎఫ్ఎం రెయిన్బో ద్వారా మీరు వాళ్ళకి ఆ మాట చెప్పేయచ్చు. సో కాల్ చేయండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0403 0402324821 0402970 4715. సో అలా చాలామంది మీ చాలాసార్లు చాలా మందికి చాలా విషయాలు చెప్పలేకపోతాం. అలా ఎప్పుడైనా అనిపిస్తే అలాంటి మాట మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, మనందరితో షేర్ చేసుకోవచ్చు అన్నమాట.

0: FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పలేని విషయం ఉంటే ఈరోజు మన హలో రెయిన్బోలో షేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అబ్బా, నేను రమణయ్యను. రెయిన్బోతో జీవితం రంగులమయం.
0: చెప్పండి రమణయ్య గారు.
1: అదేమ్మా, నేను అక్కడ ఇప్పుడు ఇండ్లు కాకుండా అంత ముందు ఉన్న ఇంటి దగ్గర ఒక దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. అక్కడ ఏమైందంటే, అక్కడ ఒక మా అమ్మాయి ఒక విజయలక్ష్మి గారు అని చెప్పేసి ఆమె గుడికి బాగా డోనారు. తర్వాత బాగా గుడికి వచ్చేది, బాగా ఆమెకు అన్ని బాగా వస్తాయి అన్నమాట. నేను సడన్ గా ఒకసారి వచ్చిన తర్వాత పార్క్ నుంచి వస్తా ఉంటే వాళ్ళు భగవద్గీత చదువుతా అంటే నేను వస్తా ఉన్నాను. పోయి ఏదైనా కూర్చున్నా, నాకు అది వాళ్ళతో పాటు ఫాలో అయినా. ఆమె అప్పుడు ఏం చేసిందంటే, హలో
0: వింటున్నాను చెప్పండి.
1: అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అయ్యో లేచి పాదాభివందనం చేయబోయింది. అమ్మ వద్ద తల్లి, నువ్వు అట్ల వద్ద తల్లి అని చెప్పాను దేవాలయంలో. అట్ల వద్ద తల్లి ఎందుకమ్మా అంటే, నువ్వు నోటికి చెప్తాను, నువ్వు అట్లా అట్లా లేదమ్మా, నాకు ఎందుకో వచ్చింది అది, అట్లా ఎప్పుడో మర్చిపోయిన విషయం వచ్చింది అట్లా అని చెప్పాను. తర్వాత కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాము. తర్వాత చిన్నజీయ స్వామి ఇంటికి వచ్చేటప్పుడు రమ్మని చెప్పింది, పోయినాను. వాళ్ళ వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చింటే పోయినాము, తీర్థం కూడా ఇప్పించింది. తర్వాత నేను ఆమెకు థ్యాంక్ చెప్పాలని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నేను ఇంట్లో మారినాను, ఆమె ఇంట్లో మారింది. ఎక్కడ మారిందో అర్థం కాల, ఆమెకు చెప్పలేకపోయినా థ్యాంక్స్ నేను. కాబట్టి ఇప్పుడు నీ ద్వారా మా చందన, మా అమ్మాయి చందన ద్వారా చెప్పిస్తామని చెప్తాను.
0: ఏఐఆర్ ద్వారా, హలో రెయిన్బో షో ద్వారా,
1: త్రూ చందన.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రమణ గారు. ఎస్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: సుగంధ పరిమళాలు అందించే ఓ చందన, నీకు సంధ్యా వందనం.
0: చెప్పండి,
2: ఎలా ఉన్నారు?
0: ఫైన్ అండి, మీరు బాగున్నారా?
2: ఎక్సలెంట్ గా ఉన్నానండి.
0: టాపిక్ విన్నారా?
2: చెప్పలేకపోవడాలు.
0: యా,
2: అంటే జీవితంలో అందరు మాత్రము ఒక విషయంలో చెప్పలేకనే నటిస్తారండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్ తయారైపోతారు. ఎక్కడో చెప్పగలుగుతారా మీరు?
0: చెప్పాలి మీరే.
2: అది కాదు, ప్రతి ఒక్కరు ఒక విషయంలో ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చేసి డబ్బులు అడిగిరంటే ఎంతో నటన చేస్తారు. అయితే అదైతే క్యాజువలే. కాకపోతే ఏంటంటే, నాది మా మిస్సెస్ ది లవ్ మ్యారేజ్. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పటిదాకా నేను చెప్పలేదు ఐ లవ్ యూ అని, తనే నాకు చెప్పలేదు, కానీ మా ప్రేమ సాగింది, మా కళ్యాణం కూడా జరిగింది. వీళ్ళతో ఒక సాంగ్ చేయండి, దొంగ దొంగ నుంచి కొంచెం నీరు కొంచెం నిప్పు.
0: ఓకే అండి,
2: హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్, అలా మనకు కొనసాగుతోంది ఎవరికి చెప్పాల్సిన థ్యాంక్స్ చెప్పడం. నిజంగా ఎంత ఒక అద్భుతమైనటువంటి విషయం కదా. చాలామందికి మనం థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతుంటాం. అలా మీరెవరికైనా థ్యాంక్స్, షాయ్, ఇంకేదైనా చెప్పాలంటే కూడా ఈరోజు చెప్పచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ కాల్ చేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
4: No, tell me. I don't want to miss out.
3: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
4: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
3: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
5: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: ఉస్మాన్ గంజి రమేష్ మాట్లాడుతున్నాను. అందరికి మా విద్యార్థులకైనా మా మన్మలకు మన్మరాలైనా ఒకటే చెప్తాను మేడం, స్కూల్లో అయినా కాలేజ్

0: లెక్చర్ టీచర్ పాఠాలు చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా వినండి, ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మొత్తం ముంగలేసుకొని కూర్చోకుండా ఇప్పుడు ఏ రోజు ఆ రోజు మీరు చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది చెప్తాను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, చందన గారు ఆన్లైన్ లో ఉన్నానని.
1: అవునండి, చెప్పండి.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: సరే చెప్పండి సార్.
2: ఇక చందనపు పరిమళాలు వెదజల్లే చందన గారికి నమస్కారాలు అంటే బాగోదేమని, మాకన్నా చిన్నవాళ్ళు కదండి మేము, పెద్దవాళ్ళు నేనైతే జూనియర్ సిటిజన్ అండి. ఇకపోతే అండి, ముందుగా మా రమణయ్య అన్నయ్య గారి కంటే మా మురళీతమ్మడికి, మా ఓలేటి ప్రభాకర్ రావు గారికి, ఇంకా నరసింహారెడ్డి గారికి, కాళత్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇక ట్రాఫిక్ వస్తే అండి, మొన్ననే వారం రోజులు 10 రోజుల క్రితం ట్రాఫిక్ వచ్చిందని మా భార్య నెక్లెస్ కావాలని అంటుందండి. నేను

0: ఇంకా నరసింహారెడ్డి గారికి కాలస్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అండి. ఇక ట్రాఫిక్ వస్తే అండి, మొన్ననే వారం రోజులు 10 రోజుల క్రితం ట్రాఫిక్ వచ్చిందని మా భార్య నెక్లెస్ కావాలని అంటుందండి. నేను పనుల పోయినండి. ఇప్పుడు అయితే అండి అనుకోకుండా మా కోడళ్ళకండి ఏటీఎం కార్డు ఇచ్చి వచ్చాను. ఒక 5 లక్షల 3 తులాల బంగారం ఇప్పుడు 16వ తారీఖు నుంచి ఆషాఢమాసం కదండి, తక్కువలో వస్తుందని మంచిగా 3 కోడళ్ళు వెళ్లి మంచిగా సెలెక్ట్ చేసి ఒక నెక్లెస్ తీసుకోమన్నాయండి. మళ్ళీ నేను 1వ తారీఖు శనివారం నాడు వెళ్తాం, నా భార్య నేను కలిసే వెళ్తామండి. నా భార్యకు కొన్నట్టుగా తెలవకుండా అండి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళండి, సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. అప్పుడు థ్యాంక్స్ నేను చెప్పాలంటారా, నా భార్య నాకు చెప్పుద్ది అండి థ్యాంక్స్.
1: ఓకే, ఎవరికి ఎవరు చెప్పుకునే పర్లేదు,
0: ప్లానింగ్ చేసానండి. ఇకపోతే అండి అందరికి కూడా నమస్కారాలు. ఇట్లు పోలీస్ చెట్టి మెహర్బాబా అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ. సో నిజంగా చిన్న చిన్న బహుమతులు ఇవ్వడము ఎంత ఆనందాన్ని ఇస్తాయో పక్క వాళ్ళకి కదా. సో అలాగే మీరు కూడా మీ మంచి విషయాలు మాతో షేర్ చేసుకోండి. ఒక చిన్న పాట తర్వాత మళ్ళీ కాలర్స్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
3: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
2: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
3: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
2: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
3: ఎస్, డోంట్ మిస్ ఇట్.
4: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా విషయం చెప్పలేకపోతే ఇప్పుడు మన హలో రెయిన్బో ద్వారా వాళ్ళకి ఆ మెసేజ్ని కన్వే చేయొచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970475. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం, నేను నరసింహారెడ్డి, ప్రేమావతి పేట, రాజేందర్ నగర్.
1: యా, చెప్పండి సార్.
2: పోషేటి మేవార వారికి నమస్కారం చెప్పిన తర్వాత నా ప్రతి నమస్కారాలు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, నేను చెప్పేది అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటా, మీరు ఈ రోజు అది అడిగింది మీరు. ఏంటంటే మేడం, ఎక్కువ మాటకు ఇప్పుడు యూత్ మన ఫోన్ లో మాట్లాడ మీ కార్యక్రమంలో పాల్గొంటలేరు మేడం. ముఖ్యంగా యూత్ అనేది వాళ్ళు సెల్ ఫోన్ లో పట్టుకుని ఉంటారో, మరి ఏం చేస్తారో తెలియదు. దీని ద్వారా కూడా కొద్దిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలని నేను వాళ్ళతో కోరుకుంటున్నాను మేడం. ముఖ్యంగా ఇంకోటి స్త్రీలు తక్కువ మంది ఉంటుంది మాట్లాడతారు, వాళ్ళు కూడా ఇంకా పాల్గొనాలని నేను మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాను మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో. ఓకే, కట్ అయిపోయినట్టుంది. సరే, హలో
3: హలో మేడం,
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: నేను భాగ్యపల్లి మోహన్ మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి సార్, విన్నారా టాపిక్?
3: టాపిక్ విన్నా మేడం. నేను నా ఫస్ట్ షో గురించి చెప్పినుండే మేడం తనకి.
1: ఓకే,
3: అయితే రిజెక్ట్ అయినండే మేడం. నా లైఫ్ లో సక్సెస్ అయినాక తప్పకుండా తనని గెలుచుకుంటానని చిన్న హోప్ మేడం. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మీ షో ద్వారా చెప్పుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
3: థ్యాంక్ యూ.
1: ఎస్, ఇంకా ఎవరికైనా ఎలాంటివైనా చెప్పాలనుకుంటే మన హలో రెయిన్బో ద్వారా మీరు హ్యాపీగా కన్వే చేయొచ్చు. ఒక చిన్న పాట తర్వాత మళ్ళీ కాల్స్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మ్యామ్.
1: ఎస్ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? యా చెప్పండి.
2: మేడం, టాపిక్ వచ్చేసి మీరు అంటే ఎవరికైనా
1: చెప్పాలనుకుంటున్నారా?
2: మేడం, యాక్చువల్లీ మీకు అంటే నేను ఎప్పుడు ట్రావెల్ అంటే నేను ఒక డ్రైవర్ని మేడం.
1: ఓకే.
2: నేను ఈ 101.9 అంటే ఎప్పుడు నేను ట్రావెల్ చేసినా ఈ యొక్క మ్యూజిక్ ఇంకా చాలు మేడం. మీరు ఎప్పుడు బెస్ట్ సాంగ్స్ పెడతారు. సో థ్యాంక్ యూ మేడం. మీ సాంగ్స్ వింటే మాత్రం చాలు మేడం, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు.
1: ఎప్పటి
2: నుంచో కాల్ ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడు కలవలేకుండే.
1: సో ఇలా
2: కలిసింది, గుడ్ లక్.
1: ఓకే అండి, థ్యాంక్ యూ
2: వెరీ మచ్.
1: నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: కొక్కట్ పల్లె హౌసింగ్ బోర్డ్ నుంచి శంకర్ మేడం, చంద్ర మేడం.
1: Yes సార్, చెప్పండి.
3: టాపిక్ విన్నాను మేడం. ఫస్ట్ గా చెప్పాలనుకున్నది మన ఎఫ్ఎం రేడియో ఛానల్ మేనేజ్మెంట్ కి, మీ టీమ్ కి, మీకు అందరికి చాలా రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే ప్రతిరోజు వింటున్న మీ ప్రోగ్రామ్స్, మంచి మెసేజ్లు, మంచి సలహాలు చాలా ఉపయోగపడతాయి మేడం మన జనరేషన్ కి కానీ, మన ఇంటి శ్రోతలకు కానీ. అందుకని కేవలం ఇది చెప్పడానికి మీకు ఫోన్ చేశాను మేడం. చందన మేడం,
1: థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ
3: మేడం.
1: ఎస్. సో అలా ఇంకెవరైనా ఇంకేదైనా మెసేజ్ ఎవరికైనా చెప్పాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం కాల్.

on 0402323230 0402324821 0402970471 చిన్న కాల్ తీసుకుందాం. సో కాలా సాంగా అని అనుకుంటుంటే సరే సాంగే తీసుకుందాం. సాంగ్ తర్వాత మళ్ళీ కాల్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని అనుకొని చెప్పలేకపోయారా? సో ఇప్పుడు చెప్పండి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323300, 0402323484821, 0402970475. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం, నేను కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
1: చెప్పండి సార్.
2: ఈ సాయం సంధ్యా సమయంలో మన రెయిన్బో ఎఫ్ఎం ద్వారా తిరిగి సాయంత్ర ప్రసారాలకు నేను మాట్లాడుతున్నందుకు నా మా పాత మిత్రుల్ని కలిసినంత ఆనందంగా ఉందమ్మా.
1: ఓకే అండి.
2: ఇది నా పాత మిత్రులకు, నా రేడియో శ్రోతలకందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీకు కూడా తెలుస్తున్నాను మా ఈ సాయంత్ర కాలంలో.
1: యా అండి, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. ఇదే నేను చెప్పాలనుకున్నానమ్మా మా మిత్రులకి. వాయిస్ మళ్ళీ వింటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ మేడం జీ.
1: ఎస్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అండి, రేణుకాపూర్.
1: యా చెప్పండి.
3: నేనేం చెప్పాలనుకుంటానంటే, చిన్న ఇది వర్షాకాలం కదండి, చిన్నపిల్లలకు అంటే జాగ్రత్తగా ఉండాలి, బయట ఫుడ్ తినొద్దు, హాస్పిటల్లో చుట్టూ తిరిగి వద్దని చెప్తున్నాను.
1: యా యా, గుడ్ మెసేజ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అలా చాలామంది చాలా జాగ్రత్తలు, వాళ్ళ థ్యాంక్ యూ నోట్స్, ఇలా వాళ్ళ ధన్యవాదాలు, ఇలా చాలా చెప్తున్నారు కదా. సో మీరు కూడా అలా షేర్ చేసుకోవచ్చు. ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి అసలు రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
4: This is a private party.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో నేను ఈరోజు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పలేకపోయి ఉంటే ఇప్పుడు కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970475. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, సారీ అండి, కట్ అయిపోయినట్టుంది. సో మళ్ళీ కాల్ తీసుకుందాం. ఎస్, చెప్పండి. ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని మీరు అనుకుంటే కాల్ చేయండి. ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ కాల్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. ఎస్, కాల్స్ వచ్చేసాయి. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నమస్తే అండి, నేను శ్రీనివాస్ ని, కొండాపూర్ నుంచి హైదరాబాద్.
1: చెప్పండి సార్.
2: అదే ఇందాక మీ టాపిక్ విన్నాను, చాలా మంచి టాపిక్.
1: ఓకే.
2: 30 ఏళ్ల క్రితం నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు అక్కడ ఒంగోలులో చదివేవాడిని. అక్కడ రూమ్ చూడడం కానీ ఆ పక్కనే చాలా పరిచయం అయ్యారు అన్నమాట, ఒక ఫ్యామిలీ వాళ్ళు, పిల్లలు సుమారుగా మా వయసు పిల్లలు ఉండేవాళ్ళు. మేము అంటే కాలేజ్ వెళ్ళి వస్తూ అక్కడ ఆంటీ రోజు ఈవినింగ్ పిలిచేది అన్నమాట, దోశలు అవి, స్నాక్స్ అవి. అంటే చాలా మంచివాళ్ళు, చాలా కలిసిపోయారు, బాగా పరిచయం ఏర్పరచుకున్నాము. అసలు మా ఇంజనీరింగ్ అది అయిపోయింది, మేము మళ్ళీ మా ఉద్యోగాల్లో వచ్చేసాము. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళని కలవడం అవ్వలేదు. అఫ్కోర్స్ అప్పట్లో అవి లేవు, ఎవరి దగ్గర 30-35 ఇయర్స్ చూసాం కదా, సెల్ ఫోన్ అలా లేదు, ల్యాండ్ లైన్. సో మీ మాధ్యమం ద్వారా త్రూ ఏఐఆర్ జస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. అంటే ఒక 2 ఇయర్స్ సుమారుగా మేము ఆ రూమ్ లో ఉన్నా, పక్కనే ఆంటీ అంకుల్ ఇంకా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు సుమారుగా మా వయసు, వాళ్ళ పిల్లల్లానే చూస్తున్నారు మమ్మల్ని కూడా. చెప్తామని త్రూ ఏఐఆర్ వాళ్ళు ఒంగోలులో వెంకటేశ్వర్లు గారు అని, కుసుమ గారు అని, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామని.
1: వెంకటేశ్వర్ల గారు, కుసుమ.

0: గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓకే సారీ, కట్ అయిపోయింది. చిన్న సాంగ్ వినిద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడేసిద్దాం. ఎస్, వన్ మోర్ కాల్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో అండి, నా పేరు జెని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: యా చెప్పండి, విన్నారా టాపిక్?
1: సో నేను మీ ఎఫ్ఎం రేడియో 101.9 ఎప్పుడు వింటా ఉంటాను.
0: ఓకే థ్యాంక్ యూ.
1: చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవన్నీ మాట్లాడుతూ ఉంటారు, సాంగ్స్ కూడా చాలా మంచి ఇదితో ఉంటాయి.
0: యా యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్పాలనుకున్నారా?
1: అంటే ఈరోజు టాపిక్స్ ని విన్నాను, సో నేను ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అన్నా, ఎవరికైనా ఏదైనా చెప్పుకోవాలి అన్నా, అది నా మామ్ కి చెప్పుకుంటాను. ఎందుకంటే తను నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచారు, చాలా కేర్ చేశారు.
0: ఓకే,
1: తనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట సంగతి. సో చిన్న సాంగ్ వినేసిద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం.
2: హైదరాబాద్, ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. హైదరాబాద్ వేక్స్ అప్ విత్ ఎ న్యూ స్టోరీ ఎవ్రీ డే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్ టు ద రియల్ హార్ట్ బీట్ ఆఫ్ ద సిటీ, దెన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్లేస్ టు బి, వైబ్రెంట్ హైదరాబాద్. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad, every day at 8 a.m. only on Rainbow FM 101.9.
3: He's got the temper.

0: ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా?
1: సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటనీ అల్బనీస్తో భేటీ అయి రక్షణ వాణిజ్యాలపై చర్చిస్తారు. మెల్బోర్న్లో భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. హైదరాబాద్లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026కు విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వద్దనడిని కలిసి తెలంగాణలో పర్యావరణ, మౌలిక సదుపాయాలు, ఏఐ, భవిష్యత్తు పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఐటీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీ సేవ సేవలను బలోపేతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేందుకు అత్యాధునిక ఈ గవర్నెన్స్ విధానాలను, సిటిజన్ సర్వీస్ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భారత ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 70 జిల్లాల్లో వికారాబాద్ జిల్లా స్థానం దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని గుర్తింపుగా జిల్లాకు సక్షం ప్రశంస సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జూలై 20 తేదీ నుంచి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు రానున్నారని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. మరో 2-3 రోజుల్లో జేపీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. 118 బస్సులకు సాంకేతిక బృందం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిందని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా అదనపు సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి పోలీసుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో అవసరమని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం నాడు 5వ రాష్ట్ర పోలీస్ గేమ్స్ ప్రారంభించారు. ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. దిస్ ఇస్ తెలంగాణ విత్ మీ ఆజ్య చందన. మన తెలంగాణ కల్చర్, ట్రెడిషన్, ఫెస్టివల్, హ్యాండ్లూమ్స్, ఫుడ్, స్టోరీ, ఇలా మన నేలలో దాగి ఉన్న ఎన్నో స్పెషల్ విషయాల గురించి తెలుసుకునే అందమైన షోనే తెలంగాణ. ప్రతిరోజు ఒక కొత్త టాపిక్, ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేస్తుంటాం. మరి ఈరోజు ఏంటి ఆ విషయం అని తెలుసుకుందామా? ఎస్ ఫ్రెండ్స్, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. తెలంగాణ గురించి మాట్లాడినప్పుడల్లా ఈ ఒక్క వాక్యం ఎందుకో గుండెను తాకేస్తుంది. కానీ ఈ మాటను ఎవరు రాశారు? ఆ మాట వెనుకున్న మహానుభావుడెవరు? ఈరోజు ఆ కవి గురించి కాసేపు మాట్లాడుకుందాం ఒక చిన్న పాట తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆజ్య చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇందాక అనుకున్నాం కదా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనగానే మనకు గుర్తొచ్చే మహాకవి ఎవరో కాదు దాసరథి కృష్ణవాచార్యుడు. 1925 జూలై 22న ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దాశరథి వెంకటాచార్యులు సంస్కృతం వేదాలలో పాండిత్యం ఉన్నవారట. తల్లి వెంకటమ్మ ఎంతో ఆధ్యాత్మిక భావాలు కలిగిన మహిళ. అలాంటి కుటుంబంలో పెరిగిన దాశరథి గారికి చిన్నప్పటి నుంచే తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషలపై ఆసక్తి పెరిగింది. పుస్తకాలు చదవడం, పద్యాలు వినడం, కవిత్వం రాయడం ఆయనకు చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి. కానీ ఆయన కవిత్వం కేవలం ప్రకృతి గురించి కాదు, ప్రజల గురించి, సమాజం గురించి, అన్యాయం గురించి. అందుకే చిన్నగూడూరులో పుట్టిన ఆ చిన్న బాలుడు తర్వాత తెలంగాణ గర్వించదగ్గ మహాకవిగా ఎదిగారు. సో ఇంకా దాశరథి గారి గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, మన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కానీ దాశరథి గారి కాలంలో పరిస్థితులు అలా ఉండేవి కాబట్టి. అప్పుడు తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. అధిక పన్నులు, అన్యాయం, అణచివేత ఇవన్నీ చూసి దాశరథి గారు మనసు బాధపడేదట. నేను కవిని కదా, నాకు అసలు ఏం సంబంధం లేదు అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. తన కళాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ప్రజల బాధను కవితలుగా రాశారు. అన్యాయాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నందుకు నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. కానీ జైల్లో ఉన్నా ఆయన ఆలోచనలు ఆగలేదు. అక్కడ కూడా కవితలే రాశారు. అందుకే దాశరథి గారు మనకు నేర్పింది ఒకటే, కవి అంటే కేవలం అందమైన పదాలు రాసేవారు కాదు, సమాజం కోసం నిలబడేవారు. దాశరథి గారి రచనల గురించి మళ్ళీ మాట్లాడదాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, దాశరథి గారి రచనల గురించి మాట్లాడితే గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం, పునర్నవం వంటి ఎన్నో గొప్ప రచనలు తెలుగు సాహిత్యానికి అందించారు. ఆయన కవిత్వంలో కోపం ఉంటుంది,

ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ మీద అపారమైన ప్రేమ ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దాశరథి గారు సినీ గేయ రచయిత కూడా. ఎన్నో తెలుగు సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు వింటే సాహిత్యం ఎంత మధురంగా ఉంటుందో అర్థమవుతుంది. ఒకవైపు ఉద్యమ కవి, మరోవైపు ప్రేమ గీతాలు రాసిన గేయ కవి, ఇలా రెండు ప్రపంచాల్లోనూ తనదైన ముద్ర వేసిన అరుదైన రచయిత దాశరథి గారు. ఒక మనిషి చేసిన సేవకు సమాజం ఇచ్చిన గౌరవమే అవార్డులు, బిరుదులు. దాశరథి గారికి కూడా అలాంటి ఎన్నో గౌరవాలు దక్కాయి. ఆయనను అభ్యుదయ కవిగా సాహిత్య ప్రపంచం గౌరవించింది. ఇంకా వారికి అందిన అవార్డులు బిరుదుల గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, తెలంగాణం విత్ మీ ఆజిచందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆజి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం దాశరథి గారి గురించి. దాశరథి గారికి వచ్చినటువంటి అవార్డులు బిరుదుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనను అభ్యుదయ కవిగా సాహిత్య ప్రపంచం గౌరవించింది అనుకున్నాం కదా. తిమిరంతో సమరం అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయనను తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆస్థాన కవిగా కూడా ఆయన పనిచేశారు. కానీ ఇవన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈరోజు కూడా తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే దాశరథి గారి పేరు గౌరవంగా వినిపిస్తుంది. ఎందుకంటే అవార్డులు కొంతమందికే వస్తాయి, కానీ ప్రజల ప్రేమ దక్కాలంటే జీవితం అంతా నిజాయితీగా జీవించాలి. అది దాశరథి గారు సాధించారు. దాశరథి గారి జీవితంలో నాకు బాగా నచ్చే విషయం ఆయన తెలంగాణ మీద ఉన్న ప్రేమ. ఆయనకు తెలంగాణ అంటే కేవలం పుట్టిన నేల కాదు, అది తల్లి. అందుకే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎంతో గర్వంగా రాశారు. ఆయన కవిత్వంలో రైతు కనిపిస్తాడు, కూలి కనిపిస్తాడు, పేదవాడి కన్నీరు కనిపిస్తుంది, సామాన్య మనిషి ఆశ కనిపిస్తుంది. అందుకే ఆయన రచనలు చదివితే ఎక్కడా కృత్రిమంగా అనిపించవు. మన ఇంట్లో పెద్దవాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. అదే దాశరథి గారి గొప్పతనం. ఇంకా దాశరథి గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: నేనే నా డబ్బు సౌండ్ వినొచ్చావు
1: అసలు నువ్వు అంటే నేను వచ్చేదాన్ని కాదు
2: అయితే బయలుదేరు
1: వెళ్తున్నాను
2: ఎల్లు
1: అయ్యోరామా వెళ్తున్నాను కదా ఏంటి నన్ను అడక్కి డప్పేస్తున్నావు
0: లేదు నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు
1: ఇదిగో నువ్వు ఇట చేసావంటే నేను అసలు ఎల్లును
2: ఎళ్ళమాక ఉండు హాయిగా చూసుకుంటా
1: ఇగో అట్టా అన్నా అంటే వెళ్ళిపోతాను
2: సరే ఎళ్ళు
1: వెళ్తున్నాను అసలు ఏమనుకుంటున్నాడు వీడు
3: నడుమే ఉయ్యాలా

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, 1987 నవంబర్ 5th దాశరథి కృష్ణమాచార్యులు ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ నిజం చెప్పాలంటే గొప్ప రచయితలు ఎప్పుడూ మరణించరు. వారి ఆలోచనలు, వారి రచనలు, వారి విలువలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడిన, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడిన, ఉద్యమ కవుల గురించి మాట్లాడిన దాశరథి గారి పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కవిత్వం ఒక కాలానికి మాత్రమే పరిమితం కాలేదు, తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలిచిపోతుంది. అందుకే ఫ్రెండ్స్, ఒక మంచి పుస్తకం చదవాలనిపించిన, తెలంగాణ ఆత్మను అక్షరాల్లో చూడాలనిపించిన దాశరథి గారిని చదవండి. ఐ మీన్ దాశరథి గారి పుస్తకాలు చదవండి. ఆయన కవిత్వం చదివిన తర్వాత తెలంగాణను చూసి మన దృష్టి కూడా మరింత గొప్పగా మారుతుంది. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ అజయ్ చందన. రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆజ్ చిందన. రెయిన్బో తమే జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మనమందరం ఒక్కసారైనా ఆవలింత అంటే యాన్ చేసే ఉంటాం కదా. కానీ ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా మన ఎదుట ఆవలింత తీస్తే మనకు వెంటనే ఆవలింత వస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు కాంటేజియస్ యానింగ్ అంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకు బాగా దగ్గరైన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఆవలింత తీస్తే మనకు కూడా వచ్చే అవకాశం ఎక్కువట. దీని వెనక కారణం ఏంటో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా కనుగొనలేదు. కానీ ఇది మనుషుల మధ్య ఉండే భావోద్వేగ సంబంధానికి సంబంధించినదై ఉండొచ్చు అని చెబుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా యాన్ చేస్తే, మీకు కూడా యాన్ వస్తే ఆశ్చర్యపోవద్దు. అదేనండి, ఎవరైనా ఆవలింత తీసినప్పుడు మనకు కూడా ఆవలింత వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు అని. అది సోమర్తనం అస్సలే కాదు, మన మెదడు చేసే ఒక చిన్న మ్యాజిక్. ఎస్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. నో ఎస్ రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ అజయ్ చందన. రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతలు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, ద రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తుంటాం, కానీ ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు బయట కనిపించే ఆకాశం ఎందుకో మరింత ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? భూమికి దగ్గరగా ఉన్నప్పుడు గాలిలోని చిన్న చిన్న కణాలు సూర్యకాంతిని ఎక్కువ

ఎక్కువగా వెదజల్లుతాయి. అందుకే మనకు ఆకాశం లేత నీలి రంగులో కనిపిస్తుంది. కానీ విమానం ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి పలచబడుతుంది, కాంతి వెదజల్లడం కూడా తగ్గుతుంది. అందుకే ఆకాశం మరింత ముదురు నీలంగా, కొన్నిసార్లు నలుపు రంగుకు దగ్గరగా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించకపోయినా ప్రకృతి ప్రతిరోజు మనకు ఎన్నో అద్భుతాలు చూపిస్తూనే ఉంటుంది. అందుకే ఈరోజు ఒక్కసారి ఆకాశం వైపు చూసి ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయో అని ఆశ్చర్యపడండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రేంజిమ్ హైదరాబాద్. ఎస్, ఇది ఇవాళ మన జెన్జీ హలో రెయిన్బో అండ్ తెలంగాణ దెన్ రెంజిమ్ హైదరాబాద్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. 9:30కి మనకి నయరంగ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. సెలవు ఇప్పటికీ, స్నేహం ఇప్పటికీ, మంచి సాంగ్స్ వస్తున్నాయి, వినేసేయండి.